ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయముల సమయం 5:58.3. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. రాఖి పౌర్ణమి పండుగ సందర్భంగా శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: To people on the occasion of Raksha Bandhan. The president also urged every citizen to take a pledge to strengthen the bonds amongst families and communities, marching forward with the spirit towards a Viksit Bharat. The annual Sri Amarnath Yatra will conclude today in Jammu and Kashmir, coinciding with the festival of Raksha Bandhan. The 57-day long Yatra began on July 3 this year. Culmination of the Yatra is marked by the arrival of the holy mace Chhari Mubarak, led by Mahant Dipendra Giri at the sacred cave shrine. Over 4.8 lakh devotees performed the pilgrimage this year across both the Pahalgam and Baltal routes. In women's hockey, India defeated Germany 3-1 in a classification match to finish 5th in the FIH World Cup in Amstelveen, Netherlands. This was Indian women team's best performance since finishing 4th in the inaugural World Cup in 1974. India's Vellavan Senthil Kumar stormed into the final of the PSA Budapest Squash Open after a thrilling 3-2 victory over compatriot Virjot Rani in the semi-finals last night. Both Indian players advanced to the semi-finals following impressive performances as Chotrani defeated Egypt's Mohammad El Sherbani 3-1 and Velvan secured a dominant 3-0 victory. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమంలో డివి మోహనకృష్ణ వి రామచంద్ర శ్రీమతి విబి కనకదుర్గ మరియు బి ఇందిర పాడినటువంటి భక్తి గీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: వినండి తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం.

0: శ్రోతలు ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం విన్నారు. ఈనాటి తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఒక వాణిజ్య బులెటిన్ విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఒక దేశభక్తి గేయం విందాం.

0: దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:40 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాఠ్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరిమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. 2వ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ,
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయో, వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీకి యాక్చువల్ గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా

మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న

0: క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండ్ భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హందిరినివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: ఎకరా ఊరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మొంతా వచ్చిన మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు ములిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ 3 అక్టోబర్ తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్బాల్లో బూత్ స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు 5 సెప్టెంబర్లోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ

కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్టాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు.

ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో శుభప్రదం శ్రావణం రక్షాబంధనం ప్రసంగం వింటారు. సమర్పణ శ్రీ వంగల సోమయాజులు. 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమంలో జి సదయ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసింహ, 10:00 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 5:00 చిత్రసింహ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు వింటారు. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగానుద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీగీత సుమమాలిక కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమం కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 10:00 నుండి 11:00 యథావిధిగా మధుర గీతాలు అలనాటి ఆనమోత్యాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా.

0: ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ముందుగా జిల్లా సమాచార లేఖ విందాం.

0: నల్గొండ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
1: గత నెల రోజుల కాలంలో నల్గొండ జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో కూడిన పలు అభివృద్ది కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తొలగిపోయిన వర్షాలు సమృద్దిగా కురవాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం నాగార్జున సాగర్లో వరుణయాగం నిర్వహించింది. సర్ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారులు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర వివరణ ముసాయిద జాబితా విడుదల చేశారు. 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎల్నినో ప్రభావం కారణంగా రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17వ తేదీన జిల్లా ఎన్నికల అధికారులు ముసాయిద ఓటరు జాబితా విడుదల చేశారు. సర్ ప్రక్రియ అనంతరం నల్గొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య 13,57,619గా తేలింది. ఈ జాబితాపై వచ్చే నెల 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 15వ తేదీలోగా అభ్యంతరాల పరిశీలన పరిష్కారం చేసి అక్టోబర్ 18వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తొలగిపోయి వర్షాలు సమృద్దిగా కురవాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం నాగార్జున సాగర్ లో ఇటీవల వరుణయాగం నిర్వహించింది. నాగార్జున సాగర్ విజయ విహార్ లోని కృష్ణానది తీరంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు పూర్తి శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు. ఉదయం 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతుల చేత 11 హోమగుండాలతో గోపూజ విశ్వక్సేన పూజలతో ఋత్వికులు యాగశాల ప్రవేశాన్ని చేయించారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన పూర్ణాహంతి కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా వర్షాలు సమృద్దిగా కురిపి కృష్ణ గోదావరి నదులు జలకల సంతరించుకోవాలని మహావరుణయాగం నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో కంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి జిల్లా కేంద్రంలో 24 కోట్ల విలువైన రహదారులకు నగర మేయర్ బుద్ర చైతన్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా 2 పంటలకు సాగునీరు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. అలాగే నల్గొండ పట్టణాన్ని రాష్ట్రంలోనే మోడల్ సిటీగా మారుస్తానని అందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలలో వాడవాడల జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన 564 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి లబ్దిదారుల చేత గృహప్రవేశం చేయించారు. అలాగే నల్గొండ సమీపంలోని గంధంవారి గూడెంలో 3,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపును మంత్రి ప్రారంభించి దాని పక్కనే సూపర్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజల సౌకర్యార్థమే ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి ప్రజావాణిని ప్రారంభించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వినతి పత్రాలు స్వీకరించారు. మండల స్థాయి ప్రజావాణిని ట్యాబ్ లింక్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ ఆర్డీఓలు తహసీల్దారులతో మాట్లాడి మండల స్థాయిలో వచ్చిన దరఖాస్తులను ఆ మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల

0: పూర్ణ నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు కొంత ఆశాజనకంగా మారాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికే నిండు కుండలుగా మారడంతో ఆయా ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల జరుగుతుండటంతో సాగర్ కు ప్రస్తుతం 56,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 531 అడుగులకు చేరింది.
1: ఇంతవరకు జి రామకృష్ణ గారు అందించిన నల్గొండ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన పెడతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలా మంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్ట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ను 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18, 9111230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్ లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి

0: అక్కడ పారిశ్రామికవేత్తలు ఆవిష్కరణలు సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. ఆష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపై చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలగి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్ కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపూ కా విచార్ థా కి స్వాధీనతా తబ్ తక్ అధూరి రహేగీ జబ్ తక్ హమారీ భాషా హమారీ సంస్కృతి హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్య రాష్ట్రీయ న హో అప్నా న హో హమారా ధర్మ హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై తో స్వతంత్రతా కా కోయి మత్లబ్ హీ నహీ ఔర్ మన్ మే స్వరాజ్ కీ యే పరికల్పనా కో అనేకా అనేక ప్రయోగో సే జమీన్ పర్ ఉతార్నే కా కామ్ కియా.
0: మన సంస్కృతికి మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడా నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడంపై అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్లో ఆయన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి మండ్లు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ అక్కచెల్లెళ్లను రక్షిస్తామని అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందజేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 57 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చెడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్ లోని అమ్స్టల్ వీన్ లో జరిగిన FIH ప్రపంచ కప్ మ్యాచ్ లో జర్మనీపై భారత్ 3

0: ఒకటి తేడాతో విజయం సాధించి ఐదో స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్ లో నాలుగో స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్ లో మన దేశానికి చెందిన వీర్ చోట్రాణిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్ కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్ కు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్రాణి, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సందల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో శుభప్రదం శ్రావణం రక్షాబంధనం ఈ అంశం గురించి శ్రీ వంగల సోమయాజులు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమానికి ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: క్యూర్వెల్ హాస్పిటల్ ఎముకలు కీళ్లు వెన్నుముక సమస్యలు, స్త్రీలు పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజీఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 9550135343.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: సంపూర్ణ వైద్యం ఒకే చిరునామా. క్యూర్వెల్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, డయాబెటిక్ కేర్ లో డాక్టర్ సుమన, రేడియాలజీలో డాక్టర్ సుభాష్ చంద్ర, అనస్థీషియాలో డాక్టర్ మాధవిలత, డాక్టర్ సమ్రాట్, ఆధునిక ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 24/7 ఎమర్జెన్సీ సేవలు. క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజీఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి ఉదయ తరగిన కార్యక్రమంలో శుభప్రదం శ్రావణం రక్షాబంధనం. ఈ అంశం గురించి శ్రీ వంగల సోమయాజులు గారి ప్రసంగం విందాం.
7: శ్రావణ పౌర్ణమి అంటే ఎందరికో తెలియకపోవచ్చు, కానీ రాఖీ పండగ అంటే మాత్రం తెలియని వాళ్ళు ఉండరు. అంత ప్రసిద్ధి పొందింది రాఖీ పౌర్ణమి. ఆత్మీయతలు, అనురాగాలు, అనుబంధాల సౌరభాలను వెదజల్లే అపురూపమైన

పర్వదినం రాఖీ పౌర్ణమి. ఆత్మీయ సౌరభాలు, అనురాగ మధురిమలు, ఆప్యాయత అనుబంధాల సమ్మిళితంగా ప్రకటితమయ్యే రసార్ణవ వేడుక రాఖీ పండగ. సోదర సోదరీమణుల నిరుపమాన బాంధవ్యానికి ఇది ప్రతిఫలంగా విలసిల్లుతోంది. రాకా అంటే నిండుదనం. పున్నమి, రాకా పున్నమి నాడు ధరించే రక్షణ రాఖీగా వ్యవహరిస్తున్నాం. రాకాచంద్రుడు అంటే పున్నమి చంద్రుడు. వెండి వెన్నెలలు నిండుగా మెండుగా జాలువారే ఈ పౌర్ణమి నాడు ధరించే రక్షను రాఖీ అంటారు. రాఖీ అసలు పేరు రక్షిక. సంప్రాప్తే శ్రావణస్యాంతే పౌర్ణమాస్యాం దినోదయే స్నానం కుర్వీతమతిమాన్ శృతిస్మృతి విధానత. ఎలా రాఖీ పండగ ఈ రోజుల్లో చేసుకుంటున్నాం అని కాకుండా అసలు ఎలా చేసుకోవాలో అనుకుందాం. శ్రావణమాసంలో పౌర్ణమి రాగానే ఉదయం యథావిధిగా స్నానాన్ని చెయ్యాలి. తతో అపరాహ్న సమయే రక్షాపోటలికాం శుభాం కారయేదక్షతై శస్థై సిద్ధార్థైర్ హేమభూషితై. ఎవరినైతే ఈ సంవత్సరమంతా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నామో, అంటే ఎవరి రక్షణకి మనం అండగా నిలబడదలిచామో, అలాంటి వ్యక్తికి మధ్యాహ్నం దాటిన అపరాహ్న సమయంలో ఈ రక్షణ కట్టి దానిమీద అక్షతలను వేయాలి. ఇలా రక్షణ కోసం కట్టేది కాబట్టి దీనికి రాఖీ లేక రక్షిక అని, అది కట్టాల్సిన పౌర్ణమి కాబట్టి రాఖీ పౌర్ణమి, రక్షికా పౌర్ణమి అని ప్రాచీనులైన గర్గుడు మొదలైన వాళ్ళు పేరు పెట్టారు. రక్షణ కోసం నిలిచేందుకై నిర్ణయాన్ని తీసుకోదలిచిన పౌర్ణమి అని సరైన అర్థం దీనికి. సృష్టి, స్థితి, లయం అనే మూడు కార్యక్రమాల్లోనూ సృష్టిని మాత్రం బ్రహ్మ చేస్తాడు, విష్ణువు రక్షిస్తాడు, శంకరుడు లయాన్ని చేస్తాడు. ఈ మూడింటిలోనూ ఏ శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తున్నాడో, ఆ మహావిష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం ఏ పూర్ణిమ తిథి రోజున ఉంటుందో ఆ రోజు శ్రావణ పౌర్ణమ. ఆ శ్రావణ పూర్ణిమనే రక్షణ కోసం వినియోగించడంలో అర్థం, మమ్మల్ని శ్రీహరిలాగా శత్రువుల నుంచి రక్షిస్తూ నువ్వు అనుక్షణం మాకు అండగా ఉండాలని చెప్పడం కోసం. రక్షాబంధనమాసు తత్ర జననీ పత్నీ గురు సోదరీ బద్ధ్వాచాభ్యుదయం సదేచ్ఛతి మహసౌఖ్యం ధనం తత్ఫలం తత్సర్వం సఫలం సయచ్ఛతి విభు శ్రీవేంకటేశో దయారక్షాబంధమహాద్భుతం కథయితుం శేషోపి నాలం ప్రభు. ఏ రక్షాబంధనం సోదరి, జనని, భార్య, ఆచార్యుడు లేదా అర్చకుడు బంధించగా అభ్యుదయాన్ని ఫలంగా పొందాలని ఆకాంక్షిస్తున్నారో ఆ కర్మకు ఫలాన్నిచ్చే పరమాత్మ అనుగ్రహ రక్షాబంధ మహిమను వేల నాలుకలు కలిగిన ఆదిశేషుడు సైతం వర్ణించలేడు. పైగా ఈ రక్షను ఆ రోజు మధ్యాహ్న సమయంలో కాక అపరాహ్నంలో, అంటే మధ్యాహ్నం 12 గంటలు దాటాక కట్టాలంది శాస్త్రం. ఏ శ్రీహరి లోకైక దీపంగా సూర్యమండలంలో అపరాహ్న కాలంలో స్థిరంగా ప్రత్యక్షంగా తన పూర్తి కాంతితో మనకి కనిపిస్తూ ఉంటాడో, అలాంటి ఆయన సాక్షిగా బహిరంగంగా అందరి సమక్షంలోనూ కట్టాలి అని రక్షికాపూర్ణిమ పండగ చెబుతోంది. శ్రావణ పౌర్ణమి నాడు పొరపాటున బహుళపాడ్యమి ఉంటే ఆ రోజున రక్షకట్టరాదని కూడా బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. నందాయా దర్శనే రక్ష బలిదానందశాసుచ భద్రాయాంగోకుల క్రీడ దేశనాశాయ జాయతే. సోదరుడికి సహోదరి శుభాకాంక్షలతో ధరింపజేసే ఈ రక్ష వల్ల వారిరువురికి శ్రేయస్సు చేకూరుతుందని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ధర్మయుతంగా జీవిస్తూ సోదరీమణులపై అవ్యాజమైన ప్రేమాభిమానాలను కనపరిచే సోదరులకు రక్షాబంధనం సర్వదా రక్షణగా నిలుస్తుందని విష్ణుపురాణం వెల్లడించింది. మన పండగల్లో ప్రకృతి శక్తుల పరిపుష్టి, వివిధ దేవతల అనుగ్రహం, ఆధ్యాత్మిక దృక్పథం, ఆత్మీయత, అనురాగాల అనుబంధం కలబోసి ఉంటాయి. ఇన్నింటి కలనేతగా వచ్చే పండుగలలో శ్రావణ పౌర్ణమి గొప్పది. శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం ఒక ముఖ్య విషయం. ఇందులో సోదరీ సోదరుల ఆత్మీయత తొణికిసలాడుతుంది. ఇంటి ఆడపడుతును మహాలక్ష్మీ స్వరూపంగా పరాశక్తికి ప్రతీకగా భావించే సంస్కృతి మనది. తల్లిదండ్రులు పెద్దవారై గతించిన అన్నదమ్ములు అండగా ఆత్మీయతగా మేము నీకున్నాం, మా ఆప్యాయత అనుబంధం నీకండగా ఉంటాయి అని ధైర్యం ఇవ్వాలి. అందుకే ఆడపడుతుల్ని పండగలకు రప్పించడం, చీరసారెలిచ్చి గౌరవించడం వంటి విధులు మన సంప్రదాయంలో

ఉన్నాయి. పుట్టింటి ఆత్మీయత స్త్రీకి ఎంతో మనోనిబ్బరాన్ని ఉల్లాసాన్ని పెంచుతుంది. దానికి కరువు లేదని సోదరులు తెలియజేస్తుంటారు. ఆడపడుచు మనసు క్షోభపడితే ఇంటికి క్షేమం కాదని కూడా మన వారి విశ్వాసం. కలకంటి కంటి కన్నీరొలికిన సిరి ఇంట నుండనొల్ల నేర్వదు అన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో నేటికి కూడా కార్తీక మాసంలో భగినీ హస్తభోజనం అనేది తప్పనిసరిగా వస్తున్నటువంటి సదాచారం. ఆ రోజున ఎక్కడున్నా సరే అక్క చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళి తోబుట్టువు చేతి వంట తిని రావాలని సంప్రదాయం. ఇటువంటి అందమైన ఆచారాలను యాంత్రిక జీవనపు హోరాహోరీ పరుగుల్లో పడి పోగొట్టుకుంటున్నాం. మన భారతీయ ధర్మశాస్త్రాల్లో రక్షాబంధనం యొక్క గొప్పదనం ప్రాచీన గ్రంథాల్లో చాలా ప్రస్తావన ఉంది. ఈ రోజున సోదరుడికి తిలకధారణతో అక్షతలతో అభినందించి సోదరి రక్షా కంకణాన్ని బంధిస్తుంది. ఇది దేవతారక్షగా అతన్ని కాపాడుతుంది. దానికి బదులుగా సోదరిని కానుకలతో సత్కరిస్తారు. సోదరీ సోదర అనుబంధానికి పవిత్రమైన నిర్మలమైన ప్రతీకగా ఆచరించే చక్కని పండగ ఇది. కుటుంబ వ్యవస్థ బలీయంగా ఏర్పడిన భరతభూమిలో బాల్యం నుండే తోబుట్టువుల చెలివిని బలపరిచి స్త్రీకి పుట్టింటి అనుబంధాన్ని దృఢపరిచిన ఈ సంస్కృతిలో సూక్ష్మమైన దేవతాశక్తుల రక్షణను కల్పించిన తపోదృష్టి కూడా దాగి ఉంది. ఈ పౌర్ణమి నాడే రక్షాబంధనం కడతాం. మానవ సంబంధాల్లో దివ్యత్వాన్ని నింపుకునే ఆచారాల్లో ఇది ఒకటి. సోదరుడి క్షేమాన్ని కోరే సోదరి జీవితకాలమంతా అన్నదమ్ముళ్ల ద్వారా పుట్టింటి మమకారంలోనే రక్షణ పొందుతున్నది. ఉత్తరాది వైపు సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా భావించే ఈ పండగ క్రమంగా దక్షిణాది కూడా ప్రాచుర్యం పొందింది. రక్షణ కట్టుతున్నప్పుడు మంత్రంలాంటి ఈ శ్లోకం చదవాలి. ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వామపి బధ్నామి రక్షే మాచల మాచల. రాక్షసశ్రేష్ఠుడైన బలిచక్రవర్తి తల మీద శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారాన్ని ధరించి పాదాన్ని పెట్టినా, అంతకుముందు తన రెండు పాదాలతో భూమి ఆకాశాలను ఆక్రమిస్తూ సకల లోకానికి భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగించినా, ఏ బలిచక్రవర్తికి చీమంత భయం కూడా కలగకుండా ఏ శుక్రాచార్యుడి రక్ష అతన్ని రక్షించిందో ఆ శక్తి నాకు కూడా కలుగుగాక అని రక్ష కట్టించుకునే వ్యక్తి అనుకోవాలి. కట్టేవారు కూడా అంతటి శక్తి ఈ రక్షను కడుతున్న నాలో ప్రవేశించి ఈ రక్షలో ఉండుగాక అంటూ ముడివెయ్యాలి. ఇదే భావాన్ని వృతోత్సవ చంద్రిక కూడా చెబుతూ, సోదరా, నీ చేతికి నేను ధరింపజేసే ఈ రక్ష నీకు అన్నివేళలా శ్రేయస్సును చేకూరుస్తుంది, రక్షణ కల్పిస్తుంది. నాకు నువ్వు నీకు నేను అనే ఆలంబనకు ఈ రక్షాబంధనం ప్రతీకగా నిలుస్తుంది. మన ప్రేమాస్పద పయనాన్ని నిరంతరం కొనసాగిద్దాం అనే హృద్యమైన భావపరంపరతో సోదరుడి చేతికి మంగళదాయకమైన రక్షణ ధరింపజేయాలని అంటోంది. ఆ సోదరుడికి విజయతిలకం దిద్ది రక్ష కట్టి మంగళహారతిచ్చి మధుర పదార్థాన్ని సోదరి తినిపిస్తుంది. సోదరుడు తన సోదరికి కానుకలిచ్చి ఆమెను సంబరపరుస్తాడు. అలా ఇంటింటా దరహాస చంద్రికలు వర్ధిల్లాలని వ్రతచూడామని ఆకాంక్షించింది. నక్షత్రే శ్రవణే వరాహ శిఖరే సప్తాద్రివాసీ వసన్ లోకానాం శుభరక్షకో హి భగవాన్ పద్మావతీ వల్లభ దేవానామపి దైవతం సకరుణారక్షాం వహన్ శ్రీపతి రక్షాబంధమహోత్సవే చ జగతాం రక్షాం శ్రియం యచ్చతు. శ్రవణానక్షత్రంలో, వరాహక్షేత్రంలో అలర్మేల్మంగా సమేత పద్మావతీ సమేత శ్రీవెంకటేశ్వర స్వామి ఏడుకొండల రాయుడై కరుణా అనే రక్షను ఆభరణంగా కలిగిన వాడై జగత్తును రక్షిస్తున్నాడు. ఆ శ్రీనివాసుడు సిరి సంపదలను ఈ శ్రావణ పౌర్ణమి వేళ అక్షయంగా మనందరికీ ప్రసాదించుగాక అని మనం ప్రార్థన చేద్దాం. రాఖీ అంటే మూడు పోగుల బంధనం. ఎరుపు, పసుపు, తెలుపు రంగు దారాలని ఒకటిగా చేసి దానికి పసుపు పుయ్యాలి. లక్ష్మీనారాయణులు, శివపార్వతుల మూర్తుల చెంత ఆ రక్షణ ఉంచి పుష్పాలతో పూజించి పసుపు కుంకాలతో అలంకరించాలి. సోదరుడికి సోదరి విజయతిలకం దిద్ది మంగళహారతిచ్చి మధుర పదార్థాన్ని తినిపించి ఆపై సోదరుడి కుడిచేతి మణికట్టుకు పసుపు రాసి రక్షణ ధరింపజేయాలని వ్రత రత్నాకరం చెబుతోంది. రక్షలో ఉండే మూడు పోగులు త్రిమూర్తులకు, బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు, త్రిమాతలకు, లక్ష్మీ సరస్వతీ పార్వతులకు సంకేతం. వీటినే దేవరుణంగా, పితృరుణంగా, ఋషిరుణాలకు సూచకంగా చెబుతారు.
రక్షాబంధనానికి సోదరి వేసే మూడు ముడులు

ఆరోగ్యానికి, సంపదకు, ఆయువులకు సూచికలు. త్రికరణ శుద్ధిగా త్రికాలాల్లో అందరికీ మేలు చేకూరాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, అంతటా శాంతి సౌభాగ్యాలు వెలివిరియాలనే విశాలమైన భావన ఈ పర్వం నేపథ్యంగా అభివ్యక్తమవుతుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేతని శృతి చెబుతోంది. మన ప్రాచీన పురాణాది ధర్మశాస్త్రాలు ఇది భారతీయులందరి పండగగా చెబుతున్నా, బొట్టుబెట్టి హారతిచ్చి పూజించిన రక్షాబంధనాన్ని కుడిచేతి మణికట్టుకు కట్టడం సంప్రదాయం. ఇది విష్ణుస్వరూపమైన రక్షాబంధనం. బలిని బంధించిన విష్ణుశక్తిచే ఇది కడుతున్నాను అని ఈ సమయంలో చదివే ఆ మంత్రం లాంటి శ్లోకంలో భావం. దేవతల రక్షణ కోసం బలిని నిగ్రహించి లోక కళ్యాణం చేశాడు విష్ణువు. ఆయన బలంచేత బలి బంధితుడయ్యాడు. అలాంటి విష్ణుబలమే ఈ రక్షాబంధనంలో నిబద్ధమై ఉన్నదని స్మరిస్తూ విష్ణు రక్షచేత పదిలమైన భద్రతను పొందాలనే శుభాకాంక్ష ఇందులో ఇమిడి ఉంది. ఈ పండుగకు భద్ర అని పేరు కొన్ని శాస్త్రాల్లో ఉంది. ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేనత్వామపి బధ్నామి రక్షే మాచల మాచల. ఇటూ అటూ కదలని పటుత్వం కలిగిన దైవీ రక్ష తన వారికి లభించాలనే ఆత్మీయత ఆకాంక్ష ఈ శ్లోకంలో ఉంది. రక్షాబంధనం కట్టేటప్పుడు చదవాల్సిన ఈ శ్లోకం, నేను మహాబలుడైన రాక్షసేంద్రుడైన బలిచక్రవర్తిని కట్టిన వాడిచే నిన్ను కడుతున్నా, ఓ రక్షాబంధనమా, నువ్వు చెలింపకు చెలింపకు అని దీని భావం. విష్ణుశక్తి నిన్ను కవచంలా కాపాడుతుంది, దృఢంగా రక్షిస్తుంది అని దైవశక్తిని ఈ బంధంలో వహింపజేయటమే. శ్రావణ పూర్ణిమ అనేక సోదర సోదరీమణుల ప్రేమాభిమానాల బాంధవ్యంతో ముడిపడిన రాఖీ ధరించిన వారికి నరక భయం ఉండదని తన సోదరి యమునతో యముడు చెప్పినట్టుగా భవిష్యోత్తర పురాణం వెల్లడించింది. పాండవులకు కురుక్షేత్రంలో విజయం లభించడానికి రుక్మిణితో శ్రీకృష్ణుడు వారికి రక్ష ధరింపజేశాడని, ఈ వేడుకను విజయపథంగా అభివర్ణించాడని మహాభారతం వివరించింది. ద్రౌపది ఒకనాడు తన సోదరుడైన శ్రీకృష్ణుడి వేలికి దెబ్బతగిలితే వెంటనే వస్త్రంతో కట్టుకట్టిందట. దానికి ప్రతిగా సోదరిని నిండు సభలో కాపాడుకున్నాడు ఆ లీలాకృష్ణుడు. సోదరి సోదర బాంధవ్యానికి ఇదో చక్కటి ఉదాహరణ. రక్షాబంధనం అనేది శక్తికి రక్షణకు తోడ్పడే ఉపకరణంగా భావించే సంప్రదాయం అనాదిగా ఉంది. దేవదానవుల సంగ్రామంలో ఇంద్రుడు విజయుడై తిరిగి రావాలని దేవగురువు బృహస్పతి శచీదేవితో రక్షను ఇంద్రుడికి అలంకరింపజేశాడంటారు. దానశీలుడు మహాబలశాలి రాక్షసరాజైన బలిచక్రవర్తిని దేవతల అభీష్టం మేరకు విష్ణువు తన శక్తితో బంధించాడు. తన సంపూర్ణ శక్తిని శ్రీహరి ఓ దివ్య కంకణంలోకి ఆపాదించి, శ్రావణ పూర్ణిమి నాడు నిన్ను బంధించిన ఈ రక్షాబంధనం నీకు సర్వదా క్షేమాన్ని చేకూరుస్తుంది, అలాగే ఈ పౌర్ణమి నాడు ఎవరైతే సురక్షను ధరిస్తారో వారికి సమస్త శుభాలు లభిస్తాయని విష్ణువు బలికి వరమిచ్చాడని విష్ణుపురాణం చెబుతోంది. తులజాభవాని సమక్షంలో ఛత్రపతి శివాజీ రక్షాబంధన ఉత్సవాన్ని ప్రతి శ్రావణ పౌర్ణమి నాడు నిర్వహించి ధర్మరక్షణకు తాను పునరంకితమవుతున్నానని ప్రతిజ్ఞ చేసేవాడు అని అంటారు. రక్షాబంధనానికి జయసూత్రమని పేరుంది. పాండవులకు విజయం చేకూరడానికి శ్రీకృష్ణుడి ఆధ్వర్యంలో ధర్మరాజు రక్షాబంధన వేడుక నిర్వహించాడనడానికి మహాభారతం సాక్ష్యం. రాఖీని భక్తి కంకణంగా భాగవతం అభివర్ణించింది. మహాగణపతి మానసపుత్రికగా సంతోషి అభివ్యక్తమైంది. శ్రావణ పౌర్ణమి నాడే అని గణేశ పురాణం వివరించింది. లాభక్షేమాల కోసం సోదరీమణుల సర్వదా సోదరులు ఆదరించాలని, వారి చేత పవిత్ర బంధనాన్ని ధరింపజేసుకోవాలని ఈ పురాణం సూచిస్తోంది. విష్ణువు రక్ష స్థితికారకుడు. విష్ణువు జన్మనక్షత్రం శ్రవణం పూర్ణిమ తిథితో సమ్మిళితమై ఉన్న రోజే శ్రావణ పౌర్ణమి. ఈ రోజున విష్ణుశక్తి రక్షాబంధనాల్ని ఆశ్రయించి ఉంటుందని, శ్రీహరి సూర్యనారాయణుడిగా లోకైక కాంతిర్మయుడిగా దివ్యంగా వెలుగొందే అపరాహ్న కాలంలో రక్షణ ధరించాలని కూర్మపురాణం విశదపరిచింది. ఈ రక్షణ కట్టడమనే ఆచారం రామాయణ కాలం నుంచి కూడా ఉంది. కౌసల్య రామచంద్రుడికి కట్టింది, యశోదమ్మ కృష్ణుడికి కట్టింది, ప్రతి తల్లి తన సంతానానికి కడుతోంది. నేడు సోదరీ సోదర ప్రేమకు పవిత్ర చిహ్నంగా రక్షాబంధనం దర్శనమిస్తోంది. రక్షాబంధనం వెనక అనేక పౌరాణిక చారిత్రక గాథలు ఎన్నో ఉన్నాయి. ఇలా శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ కట్టడం, తల్లి బిడ్డకు రక్ష కట్టడం, భార్య భర్తకు రక్ష కట్టడం తొలిదశలో ఏర్పడింది. మలిదశలో సోదరి సోదరుడికి రక్ష కట్టడం జరిగింది. ఆధునిక కాలంలో ఏ స్త్రీ అయినా పరిచయం ఉన్న పురుషుడికి సోదరభావంతో రాఖీ కట్టడం, రాఖీ పంపడం, అది అందుకున్న పురుషుడు ఆమెను సోదరిగా భావించి

0: బహుమతులు ఇవ్వడం ఆచారంగా పరిణమించింది. కానీ ఈ రోజుల్లో అర్ధరహితమైన అనుకరణలతో పాశ్చాత్యులు వాళ్లకు తోచినట్లుగా జరుపుతున్న పండగలలాగా రక్షణకు ప్రతిరూపంగా నిలిచే ఈ రక్షణ అవమానిస్తూ అసభ్యంగా అనౌచిత్యవంతంగా రాఖీలను కట్టడం మానేసి మన చేత కట్టించుకున్న వ్యక్తికి ఎదురుగా తన ముంజేతిలోనే రక్షణగా మనం ఉన్నామని అనిపించేంత ధైర్యాన్ని కలగజేసేందుకు రక్షణ కట్టాలి. ఊరికే రాఖీని తెచ్చి కట్టేసి చేతులు దులుపుకుంటే దాన్ని రక్షక అని పిలవకూడదు. ఎంత పెద్ద రాఖీని కడితే, ఎంత ఖరీదైన రాఖీని కడితే, అలాగే ఎంత సంపన్నుడైన వ్యక్తికి కడితే అంత గొప్పగా భావించడం లాంటివన్నీ సంప్రదాయానికి అనువైనవి కావు. కాబట్టి రాఖీ ఎంత ఖరీదైంది కట్టామని కాకుండా రాఖీ కట్టడం వెనక ఎంత లోతు నిజాయితీ ఉంది అని కట్టినవాడు, కట్టించుకున్నవాడు కూడా గమనించాలి. యో దేవ బలిమస్తకేతు చరణం యస్యంతదీయంబపు పాతాళంచోహి ఆకాశమవ్యాపయన్ కారుణ్యంచ దద్విరాడ్వపురసౌ శ్రీవేంకటేశో విభూ రక్షాబంధమిషేణ పాపమఖిలం ప్రక్షాళ్య రక్షేత్ సదా. బలిచక్రవర్తికి చరితార్ద్రతను ప్రసాదించిన శ్రీయప్పతి శ్రీవేంకటేశ్వరుడు తన పాదాలతో పాతాళానికి పంపి బలకీర్తిని ఆకాశానికి వ్యాపింపజేశాడు. అట్టి కరుణాభరణుడే మనకు రక్షాబంధన రూపంతో విరాట్ రూపుడై ఎల్లవేళలా మనల్ని రక్షించుగాక. సర్వం జీవచయం స్వకర్మసు సదా బధ్నన్ సదా చాలయన్ లోకానామపి రక్షణం కలయితుం బద్ధోంజనాద్రీశ్వర శ్రీ విష్ణుం శరణం గతస్య భజతో రక్షాచయా లభ్యతే సా రక్షా సతతంచ కర్మ నిచయం దగ్ధ్వాచ ముక్తిప్రదా. ప్రతి జీవిని కర్మబద్ధుల్ని చేసి నడిపించే శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా లోకరక్షణకు బద్ధుడై జీవకోటిని ఉద్ధరిస్తున్నాడు. శ్రీవారిని శరణాగతి కోరిన ప్రతి జీవుడికి లభించే రక్ష సమస్త కర్మల నుండి విముక్తుణ్ణి చేసి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. జైనులు ఈ శ్రావణ పూర్ణిమను నార్లీ పూర్ణిమగా అంటారు. బొంబాయిలో ఈరోజు ప్రజలు కొత్త బట్టలు కట్టుకుని సాయంకాలం చౌపతి సముద్ర తీరానికి పోయి వరుణదేవుడి తృప్తి కోసం కొబ్బరికాయలు సమర్పిస్తారు. కాబట్టి దీనికి నార్లీ పూర్ణిమ అని పేరు. దీనినే మన తెలుగువారు జంధ్యాల పౌర్ణమిగా కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే దీనికి ఎన్నో పేర్లు, విఘనస జయంతి, మృకండ జయంతి, హయగ్రీవ జయంతి, అథర్వణాచార్య జయంతిగా ఈ పౌర్ణమి జరుపుకుంటారు. ఇటువంటి ఎన్నో విశేషాల ఈ జంధ్యాల పౌర్ణమిగా కీర్తించబడుతూ రక్షాబంధనంగా దేశ దేశాలలో ఊరు ఊరు, వాడ వాడ, పల్లె పల్లెలో జరుపుకునే ఈ పండగ మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను ఇచ్చుగాక.
1: మీరింతవరకు ఉదయతరంగిణిలో శుభప్రదం శ్రావణం, రక్షాబంధనం ఈ అంశం గురించి శ్రీ వంగల సోమయాజులు గారి ప్రసంగం విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: మిస్ సీమా,
3: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
3: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
2: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
3: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
7: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త

0: ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
6: ఉదయం తరిగిన కార్యక్రమంలో కొన్ని పాటలు విందాం. పుట్టింటి గౌరవం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం సంగీతం సత్యం.

అన్నవరం చిత్రం నుండి మనో పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం రమణ గోగులా.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: కార్యక్రమంలో తర్వాత పాట చెల్లెలి కాపురం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన కోసరాజు గీతం, సంగీతం కెవి మహాదేవన్.

మా అన్నయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్ని మీనన్ మరియు సుజాత పడిన శ్రీహర్ష గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: ഉദയ തരംഗിണി കാര്യക്രമം ഇന്നിടത്തോ സമാപ്തം. ആകാശവാണി വരങ്ങൽ കേന്ദ്രം, ജാനപദ സംഗീതം. ഈനാട്ടി జానపద సంగీత కార్యక్రమంలో డి సదయ్య బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: వినండి డి సదయ్య బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో డి సదయ బృందం అలపించిన జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: జానపద సంగీత కార్యక్రమంలో డి సదే బృందం అలపించిన మరో జానపద గీతాలు విందాం.

మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో డి సదయ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Lectures Tour. For details of these stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం వినండి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

మీరు ఇంతవరకు ఎన్సీఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి. ముద్దుల చెల్లెలు ఈ చిత్రం కోసం పి సుశీల పడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

గోరండాక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసులగా సుశీల గానం చేసిన కృష్ణ శాస్త్రి గీతం సంగీతం కెవి మహాదేవన్.

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: పోలీస్?
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
6: సైబాల్,
5: నడుబుల తామరా
6: సైబాల్,
5: బురద పుల్లా
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
0: సూర్యవంశం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఏ స్మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజకుమార్.

శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ మరియు సుచిత్ర పడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: ఎగిరే పౌరమ్మ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ మరియు సునీత ఉపాద్ర పాడిన వేటూరు గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో మరో పాట విందాం. అభినందన చిత్రం కోసం ఎస్ జానికి పడిన పాట. పాట రాసింది ఆచార్య ఆత్రేయ, సంగీతం సమకూర్చింది ఇళయరాజా.

0: కార్యక్రమంలో కొన్ని వాన చిరుపటలు విందాం.
1: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు, కీళ్లు, వెన్నుముక సమస్యలు, స్త్రీలు, పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420233.
0: చిత్రసీమల తర్వాత ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన రామజోగ శాస్త్రి గీతం, సంగీతం మిక్కిజే మేయర్.

0: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు, కీళ్లు, వెన్నుముక సమస్యలు, స్త్రీలు, పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 9550135343.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: తెలంగాణ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: చిత్రసీమల తర్వాత పాట చంటి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రాసింది సాహితీ, సంగీతం సమకూర్చింది ఇళయరాజా.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా August 15 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: చిత్రసీమల తర్వాత పాట శుభాకాంక్షలు చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం మరియు రేణుక పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య పటాలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో మరి చివరిగా విందామా? సుస్వాగతం ఈ చిత్రం నుండి హరిహరన్ మరియు చిత్ర పాడిన పాట. పాట రాసింది షణ్ముఖ శర్మ, గీతం సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్ లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి అధ్యక్షుడు షఫ్కత్ మీర్జియాయోవ్ తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. తెలంగాణలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్

0: టన్నుల సామర్థ్యంతో ఆధునిక ధాన్య సిలోలు నిర్మిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా అవార్డ్స్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ విద్యాపీఠ స్నాతకోత్సవంలో సంస్కృతి పరిరక్షణ గురించి చెప్పి కామన్వెల్త్ ఒలింపిక్స్ నిర్వహణ పద్ధతులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2030 నాటికి ఈవీ విపణి 20 లక్షల కోట్లకు చేరి 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మై భారత్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఖేలో ఇండియా సంవాద్ యువ సంవాద్ నిర్వహించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సందేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో క్రీడలు వికసిత్ భారత్ సాధనపై విద్యార్థులతో మై భారత్ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడంతో పాటు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో కరువును అనువడించి ప్రజ్ఞానంద ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. మరోవైపు మహిళల హాకీ ప్రపంచ కప్లో జర్మనీపై 3-1 గెలిచిన భారత జట్టు 5వ స్థానంలో నిలిచింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రాఖీ పండుగ సందర్భంగా అన్నయ్య అన్నా వంటే హాస్యనాటిక వింటారు. రచన డాక్టర్ సురభి రమేష్, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ నాటికలోని పాత్రలు సాయన్న రమేష్ సుంకసారి, విక్రమ్ సందీప్, కిరణ్ సురభి రమేష్, అర్జున్ కార్యవర్ధి గుప్పిశెట్టి. వినండి అన్నయ్య అన్నా వంటే హాస్యనాటిక.
2: అరే సారు, 2 మసాలా టీలు రెడీ, ఒకటి షుగర్ తక్కువ, ఇంకొకటి ఎప్పటిలాగానే స్ట్రాంగ్.
3: సాయనా, నా టీకి బిస్కెట్ కూడా పెట్టు.
2: బిస్కెట్లు కావాలంటే ముందు టీ బిల్లు కట్టాలి సారు.
3: అయ్యో సాయనా, ఉదయాన్నే బిల్లు గుర్తు చేస్తావేంది?
2: నీకు టీ తాగినప్పుడే బిల్లు గుర్తుండదు సారు. ఇక నేను గుర్తు చేయకపోతే తెల్లాళ్ళు గుర్తే రాదు.

0: అబ్బారే, నిజంగా ఆ రోజులు గుర్తొస్తున్నాయిరా.
1: అవురా, కాలేజ్ చదివేటప్పుడు ఎట్లుండరా మన లైఫ్.
2: జాతి రత్నాల సినిమాల హీరోల బిందాసుకునే వాళ్ళం.
0: ఎట్లున్నా ఎవడే మనకపోతుండే.
1: ఒకవేళ ఎవడన్నా అన్నా కూడా
2: లైట్ తీసుకునేటోళ్ళం కదా.
0: అసలు మనకి ఏం టెన్షన్ ఉండేదిరా, ఏముండేది కాదు.
1: జేబులో డబ్బులు ఉండకపోయినా కాన్ఫిడెన్స్ బాగుండేదిరా.
2: ఎగ్జామ్ ఎంత దగ్గర పడినా టెన్షన్ మాత్రం దూరం పెట్టేవాళ్ళం.
0: ఎందుకంటే భయపడేది మనం కాదు, మన ఎగ్జామ్ పేపర్ ని కరెక్షన్ చేసేటోళ్ళు.
1: అది కాన్ఫిడెన్స్ కాదురా, ప్యూర్ ఓవర్ కాన్ఫిడెన్స్.
2: ఏదైతేనే ఆ లైఫ్ మాత్రం బిందాస్ లైఫ్.
0: అవునరా, నిజం చెప్పినవరా నువ్వు.
3: అరే అరే అరే అరే, ఏం సార్లు రాగి పండుగ పూట అక్కా చెల్లెలతో ఇంట్లుండకుండా ఇటువైపు వచ్చిండ్రేంది.
1: అరే సాయనా, ఇంట్లో ఉంటే రాఖీ పండగ, ఇడికొస్తే మా పాత రోజుల పండగ.
3: ఇంట్లో కంటే నా ఛాయ్ దుకాణంలోనే ఆరాం ఉందంటారా.
2: అదేం కాదు సాయన్నా, ఇక్కడ కూర్చుంటేనైనా కనీసం ఎవ్వరు పని చెప్పరు.
0: ముఖ్యంగా అన్నయ్య ఇది తీసుకురా అనే మాటే వినిపించదు.
3: అబ్బో, ఇప్పుడు అసలు రాఖీ కథ బయటకు వస్తుందన్నమాట.
1: ఏం రాఖీ పండగలే సాయన్నా, ఒకప్పుడు రాఖీ పండగ వస్తే మస్తు స్వీట్లుంటుండే,
2: మనం ఫుల్ తింటుండే.
0: ఇంట్లో ఎక్కడ చూసినా ఆ స్వీట్లు, బంధువులు, అబ్బాబ్బా ఏం సందడి ఉండేది తెలుసా.
1: చెల్లెలు రాఖీ కడితే ఒక చాక్లెట్ ఇస్తే చాలు, అక్కకేమో అమ్మని అడిగి 10 రూపాయలు ఇస్తే మన పని అయిపోయా.
2: కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.
0: ఇప్పుడు రాఖీ పండగ వస్తుందంటేనే భయం వేస్తుంది తెలుసా.
3: అంత భయపడాల్సిన పరిస్థితి ఏంది సారు, ప్రతి సంవత్సరం

0: వచ్చే పండుగనే కదా ఇది.
1: ప్రతి సంవత్సరం వచ్చే పండుగే సాయన్న, కానీ దానికి వచ్చే ఖర్చులు చాలా పెద్దవి.
2: ఒకప్పుడు రాఖీ అంటే చేతికో దారం, ఇప్పుడు రాఖీ అంటే రాఖీ, స్వీట్స్, ఫ్లవర్స్, గిఫ్ట్స్, షాపింగ్. అమ్మో,
3: అంతటితో ఆగితే పర్లేదు, ఇప్పుడు ఆన్లైన్ విష్ లిస్ట్ కూడా వచ్చింది.
0: మీ ముగ్గురి మాటలు వింటుంటే సారు, రాఖీ కంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఖాళీ చేసే పెద్ద పండగలా ఉంది ఇది.
1: అదే సాయన్న, మా పరిస్థితి కూడా అదే.
2: ఈ రాఖీ పండగ రోజు మగపిల్లలకి ఎంత దిమాగ్ ఖరాబ్ అయితే తెలుసా?
0: తెలియదు సారు, అయినా దిమాగ్ ఖరాబ్ అవ్వడేంది, గమ్మతుంది. టీ పోస్తూ మీ రాఖీ పండగ కథలు వింటాను, చెప్పుర్రి. కానీ మీ కథలు వినుకుంటా టీ గిట్ల చల్లారిపోతే బాధ్యత మీదే, పైసలు మటుకు బరాబర్ ఇయ్యాలి.
3: మీ టీ చల్లారినా పర్లేదు సాయన్న, మా కథలు మాత్రం వేడిగా ఉంటాయి, వినురి.
0: అయితే ఎవరు మొదలు పెడతారు? ముందు కిరణ్ సార్ మీరు చెప్పుర్రి.
2: వాడికి రాఖీ అంటే ప్రేమ కంటే ముందు బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తొస్తుంది.
1: అది నా తప్పు కాదురా, నా చెల్లెలు ప్రేమ అనురాగాలు చాలా కాస్ట్లీ.
0: సరే కిరణ్ సార్, మీ చెల్లెలి ప్రేమ ఎంత కాస్ట్లీయో జర మాకు కూడా వినిపించుండ్రి.
1: అయితే నా ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ముందు, రాఖీ పండుగ రోజు ప్రతి అన్నయ్య జీవితంలో జరిగే మూడు ముఖ్యమైన స్టేజెస్ గురించి ముందు తెలుసుకోవాలి.
3: ఏంటి స్టేజెసా? రాఖీ పండగకి స్టేజెస్ కూడా ఉంటాయా?
2: నీకు ఇంకా తెలియదారా, రాఖీ రోజు అన్న తమ్ముడు బతుకులకి మూడు స్టేజెస్ అన్నమాట.
1: అవునరా, ఇవి తెలుసుకోకుండా రాఖీ పండుగలోకి దిగితే మన పరిస్థితి ఏంటో మనకే అర్థం కాదు. అలర్ట్గా ఉండాలి.
0: అట్లనా సార్, అలర్ట్గా ఉండాలినా? ఇంతకీ గా స్టేజెస్ ఏంటో చెప్పండి సారు, నాకు మీ మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
1: చెప్తిను సాయన. మొదటి స్టేజ్, స్టేజ్ వన్, అన్నయ్య నాకు ఏమీ వద్దు అని అంటారు.
3: అదేంటి, నిజంగానే ఏమీ వద్దంటే ఇంకేంటి ప్రాబ్లం?
2: అదే నీ అమాయకత్వం రా అయ్యా. నాకు ఏమీ వద్దు అనేది ఏమీ వద్దు అని చెప్పే స్టేజ్ కాదు, ఏదో ఒకటి కావాలి అని అడిగే ముందు వచ్చే స్టేజ్.
0: అవునా? అంటే నెంబర్ వన్ స్టేజ్ లా మాటలు చాలా సింపుల్ గా ఉంటాయన్నమాట.
1: అచ్చం అలాగేంట్రా సాయన్న, చాలా ప్రేమగా అనురాగంతో మాట్లాడతారు. అన్నయ్య నాకు నిజంగా ఏమీ వద్దు, నువ్వు నాతో ఉంటే చాలు, నీ ప్రేమే నాకు పెద్ద గిఫ్ట్ అని అంటారు.
3: అది వింటే మనం ఎమోషనల్ అయిపోతాం కదా.
1: అదే మొదటి ట్రాప్ రా, నువ్వు ఎమోషనల్ అవుతావు, వాళ్ళు అదే టైంలో నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తారు.
2: అదే స్టేజ్ టూ కదా?
1: Yes, correct. ఈ స్టేజ్ టూలో అన్నయ్య ఒక చిన్న విషయం అంటారు.
3: అమ్మో, చిన్న విషయం అంటేనే ఇప్పుడే టెన్షన్ మొదలవుతుంది.
1: టెన్షన్ ఒకటే కాదు, భయపడాలి కూడా, ఎందుకంటే చిన్న విషయం అనేది చిన్నగా ఉండనే ఉండదు.
2: అది ఒక పెద్ద విషయానికి ట్రైలర్ లాంటిది.
0: అవు సార్, మా ఛాయ్ దుకాణలకి ఇట్లా గిసొంటి మాటలు ఇంటనే ఉంటా నేను. సాయన్న ఓ చిన్న టీ చేయి అంటారు, తర్వాత ప్లేట్లకిట్లా ఉన్న బిస్కెట్లు కూడా తీసుకపోతారు. అంతేనా?
1: అంతే సాయన్న, కానీ మా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ తో ఆగదు తెలుసా.
3: మరి ఎక్కడికి వెళ్తుంది?
1: అక్కడి నుంచి మొదలయ్యేది స్టేజ్ త్రీ. అన్నయ్య నీకు నచ్చితే తీసుకో అని అంటారు.
2: ఇదే ఫైనల్ స్టేజ్.
3: ఇక్కడ మనం ఏం చేయాలి?
1: ముందు ఐటమ్ చూడాలి, తర్వాత ప్రైస్ చూడాలి, ఆ తర్వాత మన బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా,
2: చివరికి మళ్ళీ ఐటమ్లే చూడాలి.
0: అంటే చివరకు ఐటమ్ ఏం తీసుకోవాలనో గా జిమ్మెదారికి ఇట్లా అన్నయ్యకే వదులుతారన్నమాట.
1: అవు సాయన్న, దాని వెనుక పెద్ద ఆలోచన ఉంటది వాళ్ళకి. ఎందుకంటే చివరికి నీకు నచ్చితే తీసుకో అంటే నువ్వు తీసుకోవాలి అని అర్థం తెలుసా.
3: ఇంత పెద్ద ఆపరేషన్ ఉందా రాఖీ పండుగ వెనకాల?
2: ఇంకా అసలు క్లైమాక్స్ చెప్పలేదురా, ఈ మూడు స్టేజెస్ కంప్లీట్ అయ్యే లోపు
1: మన బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం
2: మిల్ అయిపోతుంది.
0: సార్లు ఇదంతా ఇంటుంటే ముందుగాల ప్రేమానురాగాలతో మొదలై చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గర ఆగుతుందన్నమాట. అబ్బో, పెద్ద కథనే నడుస్తుంది సారు ఈ రాఖీ పండుగ వెనకాల.
1: ఇదే మా అన్నతమ్ముల రాఖీ జర్నీ సాయన్న.
2: కానీ ఈ స్టేజెస్ మేము ఊరికే చెప్పడం లేదు సాయన్న, మా జీవితాల్లో లైవ్ గా జరిగాయి తెలుసా, ఒక్కొక్కరిది ఒక్క ఎక్స్పీరియన్స్.
0: అవునా కిరణ్ సార్, ఇది వింటుంటే కాశీ మజిలీ కథలెక్కుంది, మస్తు మలుపులున్నాయి. అసలు ఈ రాఖీ పండుగ పూట ఏం జరుగుతుందో జర క్లియర్ గా చెప్పురి సారు. అరే రాజుగా, ఆ గల్లపెట్ట కాడుండు, నేను ఇలా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా. చెప్పుర్రి సారు చెప్పుర్రి, ఇంట్రెస్టింగ్ ఉంది.
1: అయితే వినండి సాయన్న, నా చెల్లెలు ఈ రోజు ఉదయం నాకు మొదట చెప్పిన మాట, అన్నయ్య నాకు ఏమీ వద్దు.

0: స్టేజ్ 1 లైవ్ డెమాన్స్ట్రేషన్ మొదలైంది.
1: ఈ రోజు ఉదయం నా చెల్లెలు నాకు ఒక వాయిస్ మెసేజ్ పంపించింది, చాలా ప్రేమగా మాట్లాడింది. అన్నయ్య హ్యాపీ రాకీ, ఈసారి నాకు నిజంగా ఏమి వద్దు, నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటావు, నీ ప్రేమే నాకు పెద్ద గిఫ్ట్ అని అనిందిరా.
0: ఇలాంటి మెసేజ్ ఉంటే ఎవరికైనా గుండె కరిగిపోతుంది కదా.
1: నాకు కూడా అలాగే అయింది. వెంటనే చెల్లెమ్మ నువ్వు ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది అని రిప్లై చేశాను.
2: అక్కడితో కథ ముగిసిపోయింది అనుకున్నావా?
1: అదే అనుకున్నాను. 5 నిమిషాల తర్వాత మరో మెసేజ్ వచ్చింది. ఏంటో తెలుసా? అన్నయ్యా అని.
0: ఇదిగో సాయన్న, ఇదే స్టేజ్ 2 డోర్ తెరుచుకోవడం అంటే.
1: ఒక చిన్న విషయం చెప్పాలి అని అంది.
2: ఆ మాట విన్న తర్వాత నీకు అనుమానం రాలేదా?
1: నాకు ఇంకా అమాయకత్వం మిగిలిందిరా. నేను స్వాతిముత్యం సినిమాలో కమలాసని. మా చెల్లి పెట్టిన మెసేజ్ కి నేను ఏంటో చెప్పు అని రిప్లై ఇచ్చాను. చెల్లి మెసేజ్ లో ఏం చెప్పిందో తెలుసా? నాకు నిజంగా ఏమీ వద్దు, కానీ ఈ మధ్య ఒక వాచ్ చూశాను, చాలా బాగుంది, నీకు నచ్చితే.
0: అక్కడే అర్థమైంది, ప్రేమ మాటల నుంచి షాపింగ్ లిస్ట్ కి జర్నీ మొదలైంది.
1: నేను కూడా చాలా ఇన్నోసెంట్ గా ఎంత అని అడిగాను రా.
2: ఆ ప్రశ్న అడిగిన తర్వాత నీకు ఏదైనా ప్రమాదంలా అనిపించలేదా?
1: లేదురా, తను ఏం మెసేజ్ పెట్టిందో తెలుసా? అన్నయ్య నువ్వు ఎప్పుడు డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తావు అని అంది.
0: మరి నువ్వేమన్నావు?
1: నేను అన్నాను, శాలరీ మీద బేస్ అయ్యాను కదా, అందుకే ఖర్చు పెట్టేటప్పుడు ప్రతిరోజు డబ్బు గురించి ఆలోచిస్తాను అని కౌంటర్ ఇచ్చాను రా.
0: ఆ మాట ఇన్నాకైనా మనసు కరిగిందా?
1: అబ్బే అబ్బే అబ్బే, అది మాత్రం అస్సలు జరగలేదు. ఇక తప్పేది లేదని చివరికి ఒక కాస్ట్లీ వాచ్ తీసుకున్నాను. తను అది చూసి చాలా బాగుంది అన్నయ్య, నిజంగా నాకు చాలా నచ్చింది అని అనింది తెలుసా.
2: అంటే అక్కడతో సమస్య పూర్తిగా ముగిసిందా?
1: అవును ముగిసింది అని అనుకున్నా, కానీ వెంటనే అయితే నేను చూసి ఇంకోటి ఉంది అన్నయ్య అంది.
0: దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మొదటిది ముగింపు కాదు, అసలు షాపింగ్ చాప్టర్ కి ఇంట్రొడక్షన్ అని.
1: అప్పుడు నేనేమన్నానో తెలుసా?
2: ఏమన్నావు?
1: నీకు కావాల్సింది నువ్వే కొనుక్కో, నేను హృదయపూర్వకంగా బ్లెస్సింగ్ ఇస్తాను అని మెసేజ్ పెట్టాను రా.
2: ఆ మాటకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది?
1: బ్లెస్సింగ్స్ ఫ్రీగానే ఉంటాయన్నయ్య, అవి నాకు ఎప్పుడు దొరుకుతాయలే అని అంది.
0: అది మంచి కౌంటర్ ఇచ్చింది. మరి ఆ కౌంటర్ తో నీ ఆర్గ్యుమెంట్ అక్కడితో క్లోజ్ అయిపోయినట్టేగా.
1: కౌంటర్ ఇచ్చిందంటే తర్వాత ఏదో పెద్ద దానికి పిడిపడుతుందని చివరికి ఆ వాచ్ కూడా తీసుకున్నాను రా.
2: అయిపోయింది అంటే 3 స్టేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సాయన్న ఇన్నావా కథ మొత్తం?
3: అవుసారు, మీరు ముందు చెప్పినట్టే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు మీ కథ మొత్తం ఘటనే జరిగింది సారు.
1: అది సాయన్న, మా ఇంట్లో రాగి పండుగ రోజు జరిగిన కథ.
3: సరే కిరణ్ సారు, మొత్తానికి మీ బ్యాంకు బ్యాలెన్స్ 0 అయ్యింది అన్నమాట.
1: అంతేగా అంతేగా?
3: అవు విక్రమ్ సారు, మీ ఇంట్లో ఇట్లా గిసోంటి పైసల్లోని నడుస్తుందా?
2: నా కథలో మనీ డ్యామేజ్ లేదు సాయన్న, టైం డ్యామేజ్ చాలా ఉంటుంది. సాయన్న మా అక్క చాలా సింపుల్.
0: అరే నీ కథ మొదలు పెట్టగానే సింపుల్ అంటున్నావు, మరి గొడవ ఎక్కడొచ్చింది?
2: నిజంగానే చెప్తున్నా, మా అక్క ఎప్పుడు డైరెక్ట్ గా ఏది అడగదు, ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది.
0: అవునా? ఏంటా డైలాగ్?
2: తమ్ముడు ఓ చిన్న పని అని చిన్నగా అంటుంది.
1: అది కూడా ఒక పెద్ద స్టేజీలానే ఉంది.
2: ఈ రోజు ఉదయం నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంతలో తమ్ముడు అని మా అక్క. ఏంటక్క అని నేను. ఓ చిన్న పని మా అక్క. చెప్పక్క అని నేను. రాఖీకి మంచి థ్రెడ్ తీసుకురారా. తీసుకొచ్చాను. ఫ్లవర్స్ కూడా తీసుకురా. అవి తెచ్చాను. స్వీట్ బాక్స్ కూడా పట్టురా. అది కూడా పట్టుకొచ్చాను. గిఫ్ట్ కూడానా అనుకుంటూనే అది కూడా తీసుకొచ్చాను. ఇంతవరకు నేను చాలా హ్యాపీగానే ఉన్నా.
0: ఇన్ని పనులు చేసిన తర్వాత నీకేం సంతోషమేగా?
2: సంతోషమే, ఎందుకంటే ఇంతటితో పండుగ అయిపోయింది అనుకున్నాను. అప్పుడే తమ్ముడు నన్ను ఒక చోట డ్రాప్ చేస్తావా అంది.
1: మీ అక్కేగా?
2: మా అక్కే.
1: అక్కడి నుంచి అసలు గుంటి స్టార్ట్ అయిందన్నమాట.
2: అక్క చెప్పినట్టే ఒక చోటకు తీసుకెళ్లాను. ప్లేస్ 1 తమ్ముడు 5 మినిట్స్ వెయిట్ చేయి అంది. 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ 20 మినిట్స్ అయింది. నేను ఫోన్లో రీల్స్ చూసి చూసి నా డేటా కూడా అయిపోయిందిరా.
0: అంతసేపు కూర్చున్నప్పుడు నీ పేషెన్స్ ఏ స్థాయిలో ఉందో ఊహించగలంలే.
2: అప్పుడు మాత్రం నాకు ఒకటే అనిపించింది, రాఖీ కట్టడానికి వచ్చిందా లేక నన్ను క్యాబ్ డ్రైవర్ గా బుక్ చేసుకుందా.
0: నీ డ్రైవింగ్ బాగుంటదిలే.
2: బాగుంటది బాగుంటది. చివరికి గంట తర్వాత వచ్చిందిరా. ఎట్టకేలకు వచ్చింది కదా అని కార్ స్టార్ట్ చేయగానే తమ్ముడు ఇంకో చోటుకు వెళ్దామంటూ ఈ అడ్రస్ కి మ్యాప్ పెట్టు అందిరా.
3: అయ్యా

0: అయితే ఈ దినమంతా కారు ఆగేటట్లేదు. ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి పోతూనే ఉంటదేమో.
1: పోతనే ఉంది సాయన్న. ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని అణుచుకుని నేను చాలా ప్రశాంతంగా అన్నాను, నేను నీ తమ్ముడినా లేక గూగుల్ మ్యాప్ సర్వీస్నా? చిరునవ్వు నవ్వుతూ, తమ్ముడివి కాబట్టే కదా అడుగుతున్నాను తమ్ముడు అంది. ఆ మాట విన్నాక చేసేదేమీ లేక గుర్రును చూశా. తమ్ముడు, చిన్నప్పుడు నేను నిన్ను రోజు స్కూల్కి తీసుకెళ్లేదాన్ని గుర్తుందా? పండగ పూట ఒక్కరోజు ఆ మాత్రం తిప్పలేవా అంది.
2: చిన్నప్పుడు నిన్ను మీ అక్క తీసుకెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆమె పనుల కోసం నువ్వే తిరుగుతున్నావన్నమాట.
1: అవును, కాలం మారింది, బాధ్యత మారింది, కానీ తమ్ముడు అనే మాట మాత్రం చిన్నప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉంది. దాంతోపాటు అవే పనులు ఇప్పటికీ చేయిస్తూనే ఉంది తమ్ముడు అనుకుంటా.
3: అన్నీ బాగున్నాయి కానీ మనలో మన మాటరా, పెట్రోల్ ఖర్చుల కన్నా ఇస్తదారా అక్క?
1: ఆ విషయంలో మాత్రం సంప్రదాయం మారలేదు. మనమే పెట్రోల్ కొట్టించాలి, మనమే తిప్పాలి. పెదనాన్నల ఇంటికి, బాబాయిల ఇంటికి తెలిసిన అన్నలందరిలకి తిప్పి తిప్పి నన్ను డ్రైవర్ని చేసిందిరా.
0: అరే విక్రమ్ సారు, జర నిమ్మలం నిమ్మలం, మస్తు పరేషాన్ అవుతుంది సారు. అంటే కిరణ్ సార్కి బ్యాంకుల పైసలు డ్యామేజు, ఈ విక్రమ్ సార్కేమో టైము పెట్రోల్ డ్యామేజ్ అన్నమాట. మీ మాటలు వింటుంటే గిట్ల కూడా ఉంటుందా అనిపిస్తుంది. అరే రాజుగా, గిర మూడు బన్మస్కాలు, మూడు స్పెషల్ అల్లం చాయలు తీసుకురా. సార్లు మస్తు టైర్ అయిపోయినరు.
1: చాలా థ్యాంక్స్ సాయన్న.
0: అవు సారు, అర్జున్ సారు, జర మీ కథ కూడా చెప్పుర్రి, మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
3: నా స్టోరీలో రాఖీ పండగ వచ్చిందంటే రియల్ స్టోరీ కంటే రీల్ స్టోరీ ఎక్కువ ఉంటుంది సాయన్న.
0: రియల్ స్టోరీ ఏంది సారు, నాకు అర్థం కాలేదు.
3: అదే సాయన్న, సోషల్ మీడియా.
0: ఆహా, ఈ ఫోన్లలో పంపించేటి రీల్సా? ఈ రాఖీ పండుగకి ఈ ఫోన్లలో వచ్చే సోషల్ మీడియాకి ఏం సంబంధం సారు?
3: కిరణ్, విక్రమ్ ఇద్దరి స్టోరీస్ ట్రెడిషనల్ అయితే మా చెల్లెలి జనరేషన్ పూర్తిగా డిజిటల్ సాయన్న. డైరెక్ట్ గా ఏమీ అడగదు.
1: అయితే గిఫ్ట్ ఎలా అడుగుతుంది?
3: ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపుతుంది.
2: అలాంటి రీల్స్ చూస్తేనే విషయం అర్థమవుతుందా?
3: అర్థమవుతుంది. అర్థమయ్యేలా పంపిస్తారు. బెస్ట్ రాఖీ గిఫ్ట్స్ ఫర్ సిస్టర్స్.
2: రాఖీ పండుగకు చెల్లెలకు ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి?
3: థింగ్స్ ఎవ్రీ సిస్టర్ డిజర్వ్స్.
2: రాఖీ పండుగకు చెల్లెలు ఏం కోరుకుంటారు?
3: ఇఫ్ యువర్ బ్రదర్ రియల్లీ లవ్స్ యూ.
2: మీ అన్న నిజంగా నిన్ను గౌరవిస్తున్నాడా
3: అని. ఇలాంటి రీల్సే వరుసగా వస్తూ ఉంటాయి.
1: అంటే విషయం డైరెక్ట్ గా చెప్పకుండానే తనకే గిఫ్ట్ కావాలో రీల్స్ రూపంలో డీటెయిల్డ్ గా మొత్తం పంపిస్తుందన్నమాట.
3: అదే డిజిటల్ జనరేషన్ ఇంటెలిజెన్స్. అంతలో ఒక మెసేజ్ వస్తుంది. ఏందదంటే, ఏం లేదన్నయ్యా, జస్ట్ షేరింగ్ అని.
2: ఆ జస్ట్ షేరింగ్ వెనుక అసలు విష్ లిస్ట్ మొత్తం దాగుతుంది తెలుసా సాయన?
3: ఎగ్జాక్ట్లీ. ఈసారి నేను కూడా కౌంటర్ అటాక్ చేశాను.
2: అవునా?
3: నేను ఒక రీల్ పంపాను.
2: ఏం పంపావరా?
3: బెస్ట్ రాఖీ గిఫ్ట్స్ ఫర్ బ్రదర్స్ అండర్ 500.
2: అంటే 500 రూపాయల్లో రాఖీ గిఫ్ట్లు అనే కదా.
3: Yes.
1: మంచి కౌంటర్ స్ట్రాటజీ అనిపిస్తుంది. తర్వాత ఏం జరిగింది?
3: ఏం జరుగుతుంది? మెసేజ్ చూసింది, రిప్లై లేదు. 2 నిమిషాలైంది, రిప్లై లేదు. 10 నిమిషాలు, రిప్లై ఇంకా రాలేదు. 30 నిమిషాలైంది, ఇంకా రిప్లై రాలేదు.
0: అదేంటి సార్, గట్ల చెంపటలు పట్టి రిప్లై రానికి లేట్ అయితే ఏమైతుంది?
3: 1 గంట తర్వాత ఓకే అని రిప్లై వచ్చిందిరా.
2: అమ్మయ్యా, వచ్చిందా?
3: వచ్చింది.
2: ఆ ఓకే అంత లేటుగా వచ్చిందంటే దాని వెనక ఏదో పెద్ద రియాక్షన్ ఉందని నీకు అప్పుడే అర్థమై ఉంటుంది కదా.
3: అచ్చం ఇలాగే అనిపించిందిరా.
2: అవునా?
3: డౌట్ వచ్చి ఫోన్ పక్కన పడేసి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచించాను రా.
2: ఏమని?
3: నేను ఏం తప్పు చేశానా? అంతలో మా చెల్లి వచ్చి చంద్రముఖిలో జ్యోతిక స్టైల్లో ఒక్క లుక్ ఇచ్చింది.
2: అవునా?
3: ఎందుకు వచ్చిన గోలలే అని చేసేదేమీ లేక ఓ గిఫ్ట్ కార్డ్ ఇచ్చేసా. ఆమె తీసుకొని థ్యాంక్స్ అన్నయ్యా అంది. అంతే.
1: అంతేనా? అంటే ఈసారైనా పీస్ఫుల్ ఎండింగ్ వచ్చింది అనుకున్నావు కదా.
3: అదే అనుకున్నాను రా. 1 నిమిషం తర్వాత అడిగేసింది అమౌంట్ ఎంత అని. అప్పుడు నాకు విషయం అర్థమైందిరా. ఇన్స్టాగ్రామ్ మారచ్చు, వాట్సాప్ మారచ్చు, యూపీఐ మారచ్చు, కానీ అమౌంట్ ఎంత అనే క్వశ్చన్ మాత్రం ఎప్పటికీ మారదు, మారదు, మారదు గాక మారదు.
4: చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన కంగని చూడు.
0: అంటే మీ ముగ్గురి కథలు 3 రకాలుగా ఉన్నా చివరికి మీ ముగ్గురి సమస్య మాత్రం ఒక్కటే అని అర్థమైంది
1: సాయన్న. ఇంతకీ నీకేం అర్థమైందో మాకు అర్థమయ్యేలా చెప్పు కాస్త.
0: ఏం లేదు సారు, మీ అక్క చెల్లెళ్ళకి మీ ముగ్గురంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. అందుకే మీ మీద వాళ్ళకి ఇంత హక్కు ఉంది. అక్క చెల్లెల

0: అన్న తర్వాత ఆ మాత్రం ఉంటది. ఉదయం నుంచి మీరు ముగ్గురు రాకీ అంటే ఖర్చు అని పని అని టెన్షన్ అని మాట్లాడుతున్నారు. కానీ మీ కథలు మొత్తం విన్నాక నాకు ఇంకో విషయం కనిపిస్తోంది.
1: ఏంటది సాయన్న?
0: చూడు కిరణ్ సారు, మీ చెల్లెలు అన్నయ్య నాకు ఏమి వద్దు, ఒక చిన్న విషయం, నీకు నచ్చితే తీసుకో అని 3 స్టేజుల్లో అడిగిందని కంప్లైంట్ చెప్తున్నారు. కానీ ఆ 3 స్టేజ్ల వెనక ఒకే విషయం ఉంది.
2: ఏ విషయం ఉంది సాయన్న?
0: తన చుట్టూ ఉన్న వాళ్లలో నువ్వు నా తోడబుట్టినోడివి. ఈ సమాజంలో ఉన్న అందరికంటే నువ్వే ముఖ్యమని. అందుకే వాళ్ళు అడుగుతారు, బరాబర్ అడుగుతారు. వాళ్లకు మీ మీదున్న హక్కు అది. అది మీరు గుర్తిస్తలేరు.
1: నిజమే సాయన్న, నీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. ఈరోజు వాచ్ అడిగినప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. కానీ నువ్వు చెప్పిన మాటలు ఇప్పుడు ఆలోచిస్తే నన్ను అంత హక్కుగా అడిగే మనిషి ఉందనేది కూడా గొప్ప విషయమే అనిపిస్తుంది.
2: నాకు అలాగే ఉంది. ఉదయం నుంచి నన్ను ఊరంతా తిప్పిందని చిరాకు వచ్చింది. కానీ ఈ ఒక్కరోజే, మిగతా రోజుల్లో తన ప్రపంచంలో తను బిజీ అయిపోతుంది. అప్పుడు తమ్ముడు ఒక చిన్న పని అని అడిగే గొంతు రోజు వినపడదు కదా.
3: నిజమే సాయన్న, నాకు కూడా చెల్లి పంపిన జస్ట్ షేరింగ్ రీల్స్ నేరుగా అడగకుండా తనకేం కావాలో నాకే అర్థమయ్యేలా చేస్తోంది అనిపిస్తుంది.
0: రాఖీ పండుగ అంటే మన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మన జీవితంలో వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో చెప్పే ఒకే ఒక గుర్తు సార్లు. ఒక్క విషయం తెలుసా, నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ చాయ్ దుకాణం నడిపిస్తున్నా. రాఖీ రోజు ఎందరో అన్నదమ్ములను చూస్తుంటాను. కొందరు స్వీట్స్ తీసుకెళ్తారు, కొందరు గిఫ్ట్ కోసం పరిగెడతారు, ఇంకోరు కొంచెం అడ్జస్ట్ అవ్వు అంటారు. వాళ్ళందరి కథలు వేరు. కానీ వాళ్ళందరు వెళ్తున్నది మాత్రం కారణం ఒక్కటే, వాళ్ళ అక్క చెల్లెల కోసం. నాకు కూడా ఓ చెల్లెలు ఉండేది. చిన్నప్పుడు మేము చాలా గొడవపడేటోళ్ళం. ఆమె ఏదైనా అడిగితే నేను విసుక్కునేవాణ్ణి. రాఖీ రోజు ఇది కావాలి అది కావాలి అంటే ఎప్పుడు నీకేదో ఒకటి కావాలి అనేవాణ్ణి. ఇప్పుడు తను నాకు చాలా దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం రాలేనంత దూరంలో. అప్పటి గుర్తులే ఇప్పుడు తలుసుకొని బాధపడుతున్నా. చిన్నప్పటి ఆ గొడవలు, ఆ ప్రేమలు, ఆ మాటలు ఇప్పుడు లేవు. ఆ రోజులు తలుచుకొనే సంతోషపడాలి. చెల్లెలు ప్రతి సంవత్సరం వచ్చే పరిస్థితులు లేదని. అందుకే ఉన్నప్పుడు విలువ తెలియదు, దూరమైనప్పుడు తెలుస్తుంది. చిన్నప్పుడు చెల్లెలతో సతాయించిన ఆ విషయాలే ఇప్పుడు బాగా గుర్తొస్తున్నాయి.
1: సాయన్న, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మనకి వాళ్ళు చేసే పనులు గుర్తుండవు, వాళ్ళు మనతో ఉన్న రోజులు గుర్తుండిపోతాయి.
0: సారు, ఈ రాఖీకి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. గిఫ్ట్ ఇవ్వండి, మీ చేతనైనంతనే ఇవ్వండి. కానీ గిఫ్ట్ ఇచ్చిన వెంటనే ఫోన్లలో తలకాయ పెట్టి వాళ్ళను పట్టించుకోకుండా ఉండకండి. కొంతసేపు వాళ్ళతో కూర్చోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి. ఎందుకంటే ప్రతి బంధానికి ఖరీదైన గిఫ్ట్ అవసరం ఉండదు. చాలాసార్లు మనమిచ్చే కొంచెం సమయమే పెద్ద గిఫ్ట్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు సమస్య చెప్పినప్పుడు వెంటనే సొల్యూషన్ చెప్పలేకపోయినా పర్లేదు నేనున్నాను అని చెప్పడం చాలు. ఎందుకంటే జీవితంలో కష్టకాలంలో మన పక్కన నిలబడే ఒక మనిషి ఎక్కువ అవసరం. అది అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, మనసుకు దగ్గరైన ఏ బంధమైనా కావచ్చు. అదే రాఖీ మనకు గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షాబంధనం. మనల్ని రక్షించే వాళ్ళు మనతో పాటు ఉన్నారని చెప్తుంది సారు.
3: నువ్వు చెప్పింది అక్షరాల నిజం సాయన్న. ఉదయం నుంచి గిఫ్టులని, ఖర్చులని, బ్యాంక్ బ్యాలెన్స్ అని తిరిగాం. కానీ ఇప్పుడు వెంటనే ఇంటికెళ్ళి ముందుగా నా చెల్లెలతో కూర్చొని మాట్లాడాలి అనిపిస్తుంది.
1: నాకు అదే అనిపిస్తుంది సాయన్న. ఈసారి గిఫ్ట్ గురించి కొట్లాడకుండా ముందు మా చెల్లెలతో మాట్లాడతాను.
2: సాయన్న, నేనైతే ఈ రోజు అక్క ఎక్కడికి తీసుకెళ్లమన్నా సంతోషంగా తీసుకెళ్తాను. ఎంతసేపైనా హ్యాపీగా వెయిట్ చేస్తాను.
0: అంతకంటే ముఖ్యంగా అందరం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం
1: ఏం సాయన్న,
0: రాఖీ అనేది కేవలం చేతికి కట్టే దారం కాదు, మన మీద మన అనుకునే వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి గుర్తు, మన జీవితంలో వాళ్ళు ఉన్నారనే ఆనందానికి గుర్తు. చివరిగా ఒక్క మాట చెప్తున్న అందరు గుర్తు పెట్టుకోండి, మీ తోబుట్టువులకు నేనున్నాను, నేను ఉన్నాననే నమ్మకం ఇవ్వడమే నిజమైన రాఖీ బహుమతి. ఈ మాటలు గుర్తు పెట్టుకొని జీవితాంతం ఇళ్ళకాలం మీ అక్కలు చెల్లెళ్లతో కలిసిమెలిసి ఉండుండ్రి.
1: అన్నలందరికీ,
3: చెల్లెళ్ళందరికీ,
2: ఈ అందమైన బంధాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి
4: రాఖీ పండుగ శుభాకాంక్షలు.

0: ఇంతవరకు మీరు రాఖీ పండగ సందర్భంగా అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక విన్నారు. రచన డాక్టర్ సురభి రమేష్, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ నాటికలోని పాత్రలు సాయన్న రమేష్ సుంకసారి, విక్రమ్ సందీప్, కిరణ్ సురభి రమేష్, అర్జున్ కార్యవర్ధి గొప్పిశెట్టి. ఇది వివిధ భారతి ఆకాశవాణి సమర్పణ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి

0: ఈ డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వినేసేద్దాం. సో మరి 1995 సంవత్సరం నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉంటే 0402324-0852కి వాట్సాప్ పంపించండి. మరి ముందుగా ఆజాద్, మరి ఈ సినిమాల నుంచి హరిహరన్, మహాలక్ష్మి కలిసి పాడినటువంటి ఈ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

ఒక సూపర్ హిట్ పాట విన్నారు. ఎస్ దోస్తు, మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనకి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాయగిరి నుంచి సత్యనారాయణ కవిత మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో కోరుకున్న ప్రియుడు సినిమాల నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే సినిమాల నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ బుధాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుంచి సిద్ధులు, యలగంతుల సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజమ్మ, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం కోటి గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట, రచనలు సమకూర్చారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట 1999లో విడుదలైనటువంటి స్వయంవరం చిత్రం నుంచి పీకాసో చిత్రమ పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు కాజీపేట మండలం తరాలపల్లి నుంచి బుచ్చయ్య కుటుంబం. మరి వారి కోసం వందే మాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేస్తున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మెసేజ్ చేశారు. మన ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నటువంటి శ్రోతలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కోసం మొత్తం సినిమాల నుంచి ఒకడే ఒక్కడు మనగాడు పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నారు. అండ్ ఇవాళ 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు విన్నాం. సో మరి బోలడంటే బోలడన్ని మెసేజ్ వచ్చాయి, కాకపోతే అన్ని పాటలు ప్లే చేయలేకపోయాను. అండ్ దట్ టు ఇవాళ రాఖీ పండుగ కాబట్టి చాలా చాలా చాలా పాటలు వచ్చాయి, కాకపోతే అన్ని పాటలు నేను ప్లే చేయలేకపోయాను. బట్ వెళ్తూ వెళ్తూ మాత్రం ఒక మంచి పాట గణేష్ సినిమాలో నుంచి సిరిసిరి మూవలు పాట వినిపిస్తూ ఇవాళ రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అమ్మలకి, నాన్నలకి మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు.

సమయం 11 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం స్పెషల్ మూవీ రివ్యూతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. వరుస సెలవులు, రాఖీ పౌర్ణమి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పెరిగే మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రయాణాలు సాఫీగా సాగేలా పర్యవేక్షిస్తారన్నారు. మిగులు ధాన్యాన్ని ఈవేలం ద్వారా పారదర్శకంగా విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మార్కెట్ ప్లేస్, తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ వంటి ప్రభుత్వ వేదికలను వినియోగించాలని సూచించారు. దేశ ఆర్థిక సమానత్వంలో మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవగా 3,17,000 కోట్ల రూపాయల డిపాజిట్లు నమోదయ్యాయి. 56% మహిళల ఖాతాలతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు ఇది మరింత విస్తరించింది. జమ్మూ

కాశ్మీర్లో 50 రోజుల పాటు కొనసాగిన వార్షిక అమర్నాథ్ యాత్ర ఈ రోజుతో ముగుస్తుంది. మహంత్ దీపేంద్ర గిరి నేతృత్వంలో ఛడీ ముబారక్ పవిత్ర గుహాలను చేరుకోవడంతో ముగింపు ఘట్టం పూర్తవుతుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 349కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు సహాయ చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 11:03 దాటింది. ముందుగా శ్రోతలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు స్పెషల్ మూవీ రివ్యూ విత్ ఆర్జే లక్ష్మి. ఒక బ్లాక్ బస్టర్ హిట్ జోడి మళ్లీ జత కడుతున్నప్పుడు, సినిమా తీస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఈసారి మూవీ ఎలా ఉంటుంది, ఏంటి అనే అంచనాలను అందుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ గుణశేఖర్ల కాంబినేషన్ లో వచ్చాడు అర్జున్. సెంటిమెంట్, యాక్షన్, మెలో డ్రామాగా ఎవరో తెలియని అబ్బాయిని రక్షించడానికి ఒక్కడు ఫైట్ చేస్తే తోబుట్టువును కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అర్జున్. రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ, నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరు వింటున్నారు స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్, ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి మహేష్ బాబు గారి అన్నయ్య రమేష్ బాబు గారు నిర్మాతగా కృష్ణ ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ స్క్రీన్ ప్లే గుణశేఖర్ గారు అందించగా పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి సంగీతం, వేటూరి సుందరామూర్తి గారి సాహిత్యం ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా వేటూరు గారే రాశారు, సింగిల్ కార్డ్ అనమాట. మరి ముఖ్యంగా మహేష్ బాబు కీర్తిరెడ్డి గారి మీద పిక్చరైజ్ చేసిన పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా చెప్పొచ్చు. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్. ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇందాక విన్నాం కదా పాట, మధుర మధుర తర మీనాక్షి. ఎంత అద్భుతంగా రాశారు వేటూరి గారు. అమ్మవారిని గురించి విశ్లేషిస్తూనే అండ్ అట్ ద సేమ్ టైం ఒక అన్న లేదా తమ్ముడు తన చెల్లెల గురించి చెప్పేలా ఉంటుంది సాహిత్యం. అందుకే మనకి ఎప్పుడు అమ్మవారి గురించి పాటలు వేయాలన్న నవరాత్రులైనా సరే ఈ పాట కంపల్సరిగా వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా చూడండి, రక్షాబంధన్ సందర్భంగా ఈ పాట వినకుండా ఎవరైనా ఉంటారా? కంపల్సరీ వింటారు. సో అది వేటూరి సుందరామూర్తి గారి కలం గొప్పతనం. ఇక ఆ మూవీ విషయానికి వస్తే, కథ ఏమిటంటే, అర్జున్ మీనాక్షి ఇద్దరు ట్విన్స్. అక్క తమ్ముడా, అన్నా చెల్లెల అనే క్లారిటీ ఉండదు ఇద్దరికి. నువ్వు పెద్ద అంటే కాదు, నేను పెద్ద అంటే కాదు, నేను పెద్ద అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారనమాట. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళ కాలేజీలోనే చదువుతున్న ఉదయ్ని ఇష్టపడుతుంది మీనాక్షి. ఈ క్యారెక్టర్ని రాజా ప్లే చేశారు. ఇక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి జరిగేలా చూస్తానని మీనాక్షికి మాటిస్తాడు అర్జున్. అన్నమాట ప్రకారం ఉదయ్ వాళ్ల ఊరు మధురై రావడం, పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి జరిపించడం అన్ని టకటకా అయిపోతాయి. ఇందాకొచ్చిన పాట కూడా ఆ సందర్భంలోనే కదా. తర్వాత తెలుస్తుంది ఏంటని, ఉదయ్ పేరెంట్స్ కి ఈ పెళ్లి ఇష్టం లేదని, మీనాక్షిని చంపడానికి ప్రయత్నిస్తున్నారని. ఆ విషయం తనకు అర్థమయ్యి చెప్పాలని చూసినా కూడా మీనాక్షి నమ్మదు. మరి తన తోబుట్టును అర్జున్ ఎలా రక్షించుకుంటాడు అనేది స్టోరీ. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి స్పెషల్ మూవీ రివ్యూ. అండ్ ఇప్పుడు వినిపిస్తున్నాను సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు నుంచి ఈ అద్భుతమైన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ వింటున్నారు ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ఇక ఇందాకే కథ టూకుగా మనం తెలుసుకున్నాం. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అక్క తమ్ముళ్లుగా మహేష్ బాబు కీర్తిరెడ్డి గారు పోటీ పడి నటించారు. వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్లీ నేచర్లోనే ఎమోషన్స్ కనిపించేలా చేయడం కానివ్వండి, అక్క తమ్ముళ్లుగా ఒకరింటి ఒకరికి ఎంత ప్రాణమో తెలియజేసే సీన్స్లు అయితే ఎవరికి వాళ్లే ద బెస్ట్ అన్నట్టు నటించారు. ఇక మీనాక్షి అత్త మామలుగా ప్రకాష్ రాజ్ సరితలు నటించిన తీరుకు ఫిదా అయిపోతాం. అఫ్కోర్స్ విలనిజాన్ని అంత విలక్షణంగా పండించారనుకోండి. మామూలుగా మనము సినిమాలో చూస్తుంటాం, ఒక భర్త తప్పుదారిలో వెళ్తుంటే భార్య సరి చేయడమో, లేదంటే భార్య సరిగా లేదంటే భర్త సరి చేయడమో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా విలన్స్ లాగా కనిపించడం అనే ఒక ప్రయోగాన్ని అంటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి చేశారు గుణశేఖర్ గారు ఈ సినిమాలో. సో అంత అద్భుతంగా నటించారు ఇద్దరు కూడా. ఇక హీరోయిన్ శ్రేయ అందంగా క్యూట్గా అల్లరిగా కనిపించి కట్టిపడిస్తుంది. ఈ పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్పుకుందాం మరిన్ని మూవీ కబుర్లు. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు అర్జున్ రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ఒక్కడు చిత్రంలో చార్మినార్ సెట్ తో గుణశేఖర్ గారు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో అండ్ ఆ సెట్ సినిమాకు ఎంత అసెట్ అయిందో మనందరికీ తెలుసు కదా. అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి ఆలయం సెట్ ను అంతే అద్భుతంగా తయారు చేయించారు. మీకు తెలుసా, తోటతరణి గారు రూపొందించిన మీనాక్షి టెంపుల్ సెట్ భారతీయ సినిమా చరిత్రలో నిర్మించిన అతిపెద్ద సెట్లలో ఒకటిగా చెప్తారు. దీనిని పద్మాలయ స్టూడియోస్ ను నిర్మించడానికి 6 నెలలు పట్టిందట. అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా వెండితెర మీద చూస్తున్నప్పుడు. ముఖ్యంగా నైట్ టైమ్స్ లో లైట్ల వెలుగులో కోనేరు, లోటస్ కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. నిజంగానే మనం మధుర మీనాక్షి టెంపుల్లో ఉన్నామా అనిపించేలా ఉంటుంది. సో అంత అద్భుతంగా తీర్చిదిద్దారు తోటతరణి గారు. అఫ్కోర్స్ అవార్డు కూడా అందుకున్నారనుకోండి. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు అర్జున్ మూవీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇప్పుడు ఒక్కడ సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట వినండి. ఆ తర్వాత మరిన్ని కబుర్లు.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్ వింటున్నారు. అర్జున్ చిత్రంలో డైలాగ్స్ సీన్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ గా చిత్రీకరించారు దర్శకుడు గుణశేఖర్ గారు. యాక్చువల్ గా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ తో తీసిన సబ్జెక్ట్ అయినా సరే ఎక్కడ హెవీనెస్ అనిపించకుండా, అంటే మామూలుగా మనకి తెలిసిన వల్ల మనం అబ్జర్వ్ చేసిన వరకు ఎలా ఉంటాయి అంటే కొంచెం హెవీ డైలాగ్సే ఉంటాయి. అంటే సెంటిమెంట్ మెలో డ్రామా అది ఎక్కువగా ప్రేక్షకులను రీచ్ అవ్వడానికి ఆ మార్గం ఎన్నుకుంటారు దర్శకులు. కానీ ఈ సినిమాలో మాత్రం సహజంగా సరదాగా ఒక్క మాటలు చెప్పాలంటే మన ఇళ్లలో ఎలా ఉంటారు సిబ్లింగ్స్ అచ్చం అలా అనమాట. కానీ అవసరమైతే అక్క కోసం తమ్ముడు నాన్నలా పెద్దరకం వహిస్తాడు, రక్షకుడు ఇలా ప్రాణాలకు తెగించి అక్కను రక్షించుకుంటాడు. ఈవెన్ తన మాటను అక్క నమ్మకపోయినా సరే ఇలాంటి ఎమోషనల్ సీన్స్ లో మహేష్ బాబు గారి నటన ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు అనుకోండి. మాట్లాడుకుందాం, మరిన్ని విశేషాలు వింటూ ఉండండి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అర్జున్ సినిమా నుంచి ఈ పాట వినేయండి.

రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 2004 సంవత్సరం ఆగస్టులో విడుదలైంది సినిమా. అంటే 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. 3 నంది అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా టీవీలో వస్తుంటే చూడకుండా ఉండలేం. పర్టికులర్గా కొన్ని డైలాగ్స్, నాయకర్ మధురైని కాపాడడానికి మీనాక్షమ్మ ఉంది, నా మీనాక్షిని కాపాడడానికి నేనున్నాను అని మహేష్ బాబు గారు చెప్తారు డైలాగ్, అసలు ఆ చెప్పడంలో ఉండే ఇంటెన్సిటీ, అక్కని రక్షించుకోవడానికి తమ్ముడు పడే తాపత్రయం, ఆరాటం ఎవరినైనా కదిలిస్తుంది, మనసుని తాకుతుంది కదా. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా ఇదే విషయమే చెప్తారు. చెప్పుకుందాం మరిన్ని కబుర్లు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినండి పోకిరి సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్, ఆ తర్వాత అర్జున్ మూవీ రివ్యూ కబుర్లు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ వింటున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత, హీరో పేరును లాస్ట్ సీన్ లో రివీల్ చేయడం. అది కూడా హీరోనే చెప్తాడు, నా పేరు అర్జున్ అని. అంతవరకు సినిమాలో ఎక్కడ కూడా ఎవరు పిలిచిన సీన్స్ కానీ మనకు తెలియడం కానీ ఎక్కడ ఉండదు. కాకపోతే టైటిల్ని బట్టి మనకు తెలిసిపోతుంది, సినిమాలో మాత్రం ఎవరు పిలవరు అనమాట. సో అదొక స్పెషాలిటీ సినిమాలో. ఇక ప్రెజెంట్, ఫ్లాష్ బ్యాక్, ప్రెజెంట్ స్టోరీ నారేషన్తో గుణశేఖర్ గారి స్క్రీన్ ప్లే ఉంటుంది కదా. ఫస్ట్ ప్రెజెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత మళ్లీ ప్రెజెంట్ కరెక్ట్ చేసి సినిమా ఎండ్ చేస్తారనమాట. ఇక శేఖర్ వి జోసెఫ్ గారి సినిమాటోగ్రఫీతో మనం మధురైలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపు. ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తుంది ఎవరికైనా గానీ, అంత అద్భుతంగా ఉంది సినిమాటోగ్రఫీ శేఖర్ వి జోసెఫ్ గారిది. మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు అర్జున్ సినిమా నుంచి ఈ పాట మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ మాట్లాడుకుంటున్న పని సినిమా గురించి. తెలుగు సినీ చరిత్రలో తోబుట్టుల సెంటిమెంట్ సబ్జెక్టుతో ఎన్నో చిత్రాలు వచ్చాయి, కానీ మహేష్ బాబు గారు లాంటి స్టార్ హీరోతో గుణశేఖర్ గారు తీసిన అర్జున్ లాంటి యాక్షన్ సెంటిమెంట్ మెలోడ్రామా ప్రత్యేకంగా అనిపిస్తుంది. సిబ్లింగ్స్ మధ్య, అది కూడా ఒక మిడిల్ క్లాస్కి చెందిన వాళ్ల మధ్య ఉండే చిన్న చిన్న చిలిపి గొడవలు, అల్లరితో కూడిన అనుబంధాలు, ఆత్మీయతను వెండితెరపై సహజంగా ఆవిష్కరించింది అర్జున్ సినిమా. అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా లిస్టులో ఉండే సినిమా. మరి మిస్ అయింటే ఇప్పటికన్నా చూడండి. టైంతో పరిగెత్తే హడావుడి జీవితంలో మర్చిపోయిన మమతలు ఎన్నో గుర్తు చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా చూసేయండి ఈరోజే.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. చైతన్య స్ఫూర్తి టైం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అవుతున్న ఈ రోజుల్లో కూడా మమతలు, పాసం, ఆత్మీయత అనే పదాలు ఇంకా ఉన్నాయి అనిపిస్తున్నాయంటే కారణం అన్న, చెల్లి, అక్క, తమ్ముడు లాంటి పేగుబంధాలే. వాటి ప్రాముఖ్యతను, ప్రత్యేకతను తెలియచేసేది, గుర్తు చేసేది రాఖీ పండుగ. మరి స్ఫూర్తినిచ్చే కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం పండుగ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి రాఖీ పౌర్ణమి ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే కట్టడం. ఒక ఇంటి ఆడపిల్ల తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగు విజయం వైపే ఉండాలని కోరుకుంటూ నుదుటన కుంకుమ పెట్టి ఒక తోరణంతో తయారు చేసిన రాఖీని వాళ్ల చేతికి కట్టి నోటిని తీపిచేసి హారతి పడుతుంది. ఇది అన్నా తమ్ముళ్ల పట్ల ఆడపిల్ల చూపించే ఆత్మీయత. మరి అన్నయ్య లేదా తమ్ముడి బాధ్యత ఎలా ఉంటుంది చెప్తాను ఈ సూపర్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. మూవీ నుంచి ఒక సూపర్ హిట్ మెస్మరైజింగ్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి. టైం రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి ఇందాకే అనుకున్నాం కదా, ఒక ఆడపిల్ల తన ఇంట్లో అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టి విజయం వైపుగా అడుగులు వేయాలని నుదుటను కుంకుమ పెట్టి నోటిని తీపి చేసి హారతించి తన ఆత్మీయతను చాటుకుంటుంది. మరి అన్నయ్య లేదా తమ్ముడు, రాఖీ కట్టించుకున్న అన్నయ్య లేదా తమ్ముడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని మాటేస్తాడు. ఈ పండుగకు కులమతాల పట్టింపు, పేద గొప్ప తేడా అసలేమీ ఉండదు. యావత్ భారతం సమైక్యంగా జరుపుకునే మమతానురాగాల పండుగ. ఇక రాఖీ పండుగను ఎన్నో పేర్లతో పిలుస్తారు. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేగా మరి, మన బలం కూడా ఇది. ఆచారాలలో ఆరోగ్య సూత్రాలను చేర్చినట్టే ఇలాంటి పండుగల రూపంలో బంధాల్ని అనుబంధాల్ని బలోపేతం చేయడానికి, పదిలంగా చూసుకోవడానికి మన పూర్వీకులు అందించిన స్ఫూర్తి రాఖీ పండుగ.

సమయం 12:30 కానుస్తోంది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 317,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరుటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కండ్లోని శాస్త్రీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కండ్లోని లాల్ బహదూర్ శాస్త్రీ స్మారక చిహ్నం, నగరంలోని శాస్త్రీ వీధిలో ఉన్న భారత్

మూడో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కెంట్లో ఈ ప్రదేశం అత్యంత ప్రధాన ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ది దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లా నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్టపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ, సంస్కృత భాష కాలాతీతమైన సమృద్ధిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని
రాష్ట్రపతి చెప్పారు. ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు

అధ్యకులు తెలియజేశారు. జమ్మూకశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర చడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పీఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందొక సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ వినేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తింటుంటే ఆ రుచే వేరు కదా, ఆహా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో మన ఆహారంలో ముఖ్యమైన పదార్థం నెయ్యి. కాకపోతే వెయిట్ పెరుగుతామేమో అనే భయంతో తగ్గించేస్తున్నారేమో, కానీ నెయ్యి వల్ల చాలా ఉపయోగాలున్నాయట తెలుసా. అంటే కంప్లీట్గా ఎందుకు మానేయకూడదు, అంటే మానేయకూడదు అనే విషయం తెలియజేసేవి కొన్ని సంగతులు మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ టు ఇట్ ఫిట్.

విన్నర్ మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ డ్యూట్ వినేసాం. అఫ్ కోర్స్ ఇలాంటి ఫెస్ట్ వెకేషన్స్ లో ఇలాంటి పాటలు వింటుంటే వచ్చే జోష వేరు. ఇలాంటి పాటలన్నీ మన వీవీలో వస్తూనే ఉంటాయి. అన్నట్టు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈట్ ఫిట్ టైం. మరి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం వెయిట్ పెరుగుతామేమో అన్న ఆలోచనతో ఈ మధ్య ఆల్మోస్ట్ చాలా మంది మానేస్తున్నారు. సో అలా కంప్లీట్ గా మానేయాల్సిన అవసరం లేదు. నెయ్యి వల్ల ఉండే ఉపయోగాలు చాలా ఉన్నాయి అని మీతో ఇందాక చెప్పాను. మరి వాటిలో కొన్ని మీతో షేర్ చేసుకుంటానని కూడా అన్నాను. వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే జీర్ణక్రియ మెరుగుపడటమే కాక ఎక్కువసేపు ఆకలి వేయకుండా

కూరలో ఉండే కొన్ని పోషకాలను శరీరం మరింత ఫాస్ట్గా గ్రహించడానికి ఇలాంటి మంచి ఫ్యాట్ అవసరం. కాబట్టి నెయ్యి భోజనంలో తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. మరి ఇంకా ఉండే నెయ్యి వల్ల ఉపయోగాలు చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మరో రీమిక్స్ మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఆన్ ద వే నాయక్ మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. మరి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ నెయ్యి మానేయకపోవడానికంటే ఎందుకు మానేయకూడదు అని చెప్పే విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నెయ్యి వల్ల ఉండే ఉపయోగాలు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే వేడి అన్నంలో నెయ్యి వేయగానే వచ్చే మంచి ఫ్రాగ్రెన్స్ భోజనాన్ని మరింత రుచిగా మారుస్తుంది. కాబట్టే భారతీయ వంటల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. మీకు తెలుసు కదా, మనకి వేడివేడి అన్నంలో కూరలని వడ్డించాక కరిగిపెట్టి నెయ్యి వేస్తారు. ఒక స్పూన్ నెయ్యి వేయగానే మనకి తొందరగా భోంచేయాలి అనిపిస్తుంది. అంటే ఆకలి కూడా మరింత రెట్టింపు అవుతుంది అనమాట. ఎంత చక్కగా తినేయచ్చు, ఓ 4-5 కూరలే ఉండక్కర్లేదు. మన తెలుగు నాళ్లలో చాలా ప్రసిద్ధి కదా వేడివేడి అన్నం, ఆవకాయ నెయ్యి లేదంటే ముద్దపప్పు వేడివేడి నెయ్యి అన్నం. సో అలా ఉన్నా చాలన్నమాట, హ్యాపీగా తినేయచ్చు. మరి అదనమాట నెయ్యి వల్ల ఉండే అడ్వాంటేజ్. ఇంకా ఉన్నాయి చెప్తాను, వింటూ ఉండండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమం

ఐదు నెంబర్ 150 మూవీ నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక సూపర్ ట్రాక్ వినేసాం. నిజంగా డిఎస్పీ మ్యూజిక్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ అదిరిపోతుంది పాట. సో వింటున్నా కూడా మనకు జోష్ వచ్చేస్తుంది. మంచి డాన్సింగ్ నెంబర్ అనమాట. మీరు వింటున్నారు ఇట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి నెయ్యి వల్ల ఉన్న ఉపయోగాల గురించి మనం మాట్లాడుకున్నాం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అండ్ శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్స్ ను అందిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఆకలి అంటే భోజనం ముందు కూర్చున్నప్పుడు తినాలనిపించాలి, కడుపు నిండా తినాలనిపించే ఒక మంచి సువాసనను అందించే అతి ముఖ్యమైన పదార్థం నెయ్యి. అందుకని మన పెద్దవాళ్లు నెయ్యిని కంపల్సరీ చేశారు. అలాగని నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదైనా ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో తక్కువగా తీసుకుంటేనే మంచిదట, పర్టికులర్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లు. మరి ఏదైనా సరే లైట్గా తీసుకుంటేనే హెల్దీగా హ్యాపీగా ఫిట్గా ఉంటామన్నమాట. ఆ మాట మాత్రం నిజం. ఏమంటారు?

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్బంగా రాష్టంలోని అక్క చెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ NH-65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తోడపుట్టిన సోదరులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకునేందుకు సోదరీమణులు పెద్ద సంఖ్యలో పుట్టింటికి తరలివెళ్తున్నారు. హైదరాబాద్లో రాఖీ పండుగ సందర్బంగా ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో రక్షాబంధన్ను అత్యంత కీలకమైన పండుగగా భావిస్తారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ తదితర జిల్లాల్లో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, బ్రహ్మకుమారీలు, పలువురు నాయకులు, అంధుల పాఠశాల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయన సోదరీమణులు రాణి, విమల రాఖీలు కట్టి స్వీట్లు తినిపించగా మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మహిళా ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు ఎన్ రామచంద్రరావుకు వారి సోదరి రాఖీ కట్టగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగృహంలో ఆయన సోదరి రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్బంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్టంలోని అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.

చెల్లెళ్లు అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం వెలివిరియాలని అన్నారు. అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల అనుబంధం అజరామరమని వెల్లడించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరులు సోదరీలకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా చెల్లెలు అనుబంధం పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా యోగా కేంద్రంలోని సభ్యులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ కుమార్ దీపక్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పురస్కరించుకుని హనుమకొండ జిల్లాలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా హనుమకొండ జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్. మహిళల గౌరవం, సమానత్వం, స్వాభిమానాన్ని కాపాడటమే నిజమైన రక్షణ అని హనుమకొండ కలెక్టర్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్పూర్తి, కుటుంబ జీవనంలో ప్రత్యేక సాంప్రదాయ సాంస్కృతిక వేడుకకు ఈ పండుగ ప్రతిరూపమని పేర్కొన్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 5,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ 27 నుంచి 31 వరకు ఈ బస్సులు నడుస్తాయని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తిరుగు ప్రయాణాల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను సిద్దంగా ఉంచాలని, బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. తార్నాక డివిజన్లో మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలువురు విద్యావంతులు పార్టీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కనీస మౌలిక వసతులు, డ్రైనేజ్ వ్యవస్థల లేమితో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ది కేవలం బీజేపీతోనే సాధ్యమని, రాబోయే 3 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని హట్టి గోల్డ్ మైన్ సందర్శించారు. దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బంగారం ఉత్పత్తి సంస్థలోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ది కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని ఉప ముఖ్యమంత్రికి వివరంగా తెలియజేశారు. హట్టి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు వివరించారు. ఉప ముఖ్యమంత్రి వెంట సింగరేణి సీఎండి బుద్ధప్రకాశ్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్ఠులతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన 23 మంది వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించామని, ఠాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. న్యూఢిల్లీ తెలంగాణ భవన్ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామని, బాధితుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. సహాయం కోసం నిర్దేశిత హెల్ప్ లైన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ NH-65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. చిట్యాల ఫ్లైఓవర్ను దసరా నాటికి, మిగిలిన వాటిని డిసెంబర్ నాటికి పూర్తి చేసి సంక్రాంతికి వాహనాల రాకపోకలకు సిద్దం చేయాలన్నారు. 6+2 రహదారి విస్తరణ, ఇతర

ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టుల వేగవంతం కోసం త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తానని రోడ్ సేఫ్టీ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా 5 నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యంతో అత్యాధునిక ధాన్య శైలోల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ఈ శైలోల నిర్మాణం నిర్వహణలో వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. 10 ఏళ్ల తమ పాలనలో ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, ఇళ్ల నిర్మాణ హామీలను గాలికి వదిలేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త పోరుబాటు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తూ సెప్టెంబర్ 1న ఛార్జిషీట్ విడుదల చేసి ఆపై ధర్నాలు, రైతు సదస్సులు, వంటావార్పు, విద్యార్థి ర్యాలీలు, ఆటో ర్యాలీలతో నిరసనలు తెలుపనున్నట్లు చెప్పారు. ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం తక్కువ విద్యుత్ వ్యయంతో త్వరగా నిర్మించతలపెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సెప్టెంబర్ 1న ఢిల్లీలోని సేవాభవన్లో కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ, మహారాష్ట జలవనరుల శాఖల ఉన్నతాధికారులు కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట సీఎం, ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రులకు లేఖలు రాస్తూ చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ భేటీ ఏర్పాటైనట్లు సీఎంఓ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్భంగా రాష్టంలోని అక్కచెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వీబీ క్లాక్ లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ బిఆర్జే లక్ష్మి. ముందొక పాట వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.
1: బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం టైం. ఆగస్టు మంత్ వచ్చిందంటే చాలు, ఇక హాలిడే స్టార్ట్ అయినట్టే. ఇండిపెండెన్స్ డే, వరలక్ష్మి వ్రతం, ఇప్పుడు రాఖీ, నెక్స్ట్ వినాయక చవితి, ఎట్సెట్రా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయనుకోండి. పిల్లలకి పెద్దలకి ఆటవిడుపు లాంటి ఫెస్టివ్ అకేషన్స్ విత్ హాలిడేస్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందరు. అండ్ వింటూ ఉంటారుగా వివిధ భారతిని, తరతరాల తరగని ఆనందాన్ని, వినోదాన్ని అందించి మీ ప్రియ నేస్తాం మీ వివిధ భారతి. ఇక మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఈ మధ్య మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం దేశవ్యాప్తంగా ఘనంగా. కానీ ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి, స్వాతంత్రం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి చరిత్రలో, మనకి తెలియనివి చాలా ఉన్నాయి. సో అప్పుడప్పుడు అలాంటివి కనిపించినప్పుడు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కూడా అలాంటిదే అనమాట. మనం ఇలాంటివి తెలుసుకోవడానికి ప్రత్యేక సందర్భాలు ఏమి అక్కర్లేదు కదా, ఎప్పుడు తెలుసుకున్నా ప్రత్యేకమే. కాబట్టి అడిగేస్తున్నాను క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు? మరోసారి వినండి, ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైమ్. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు అని. చాలా మంది ఆన్సర్ పంపించారు అండ్ ఎంతమంది తెలుసుకుని కూడా పంపించుంటారు, కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం ఉద్దేశం. ఎనివేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శిల్ప, పద్మావతి, ప్రసాద్ చెంచల్గూడ నుంచి, ఖైరతాబాద్ నుంచి, కేవీరావు, శంకర్రావు, చింతల్ హైదరాబాద్ నుంచి, స్రవంతి, సుశీల్ అప్పలరాజపేడన నుంచి, ఇక ద్రోణం రాజు, శ్రీయశ్రీ కౌకూర్ నుంచి, గజ్వేల్ నుంచి, షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, రాధ ఆర్మూర్ నుంచి, భూదన్ పోజపల్లి నుంచి, భోగ మార్కండేయ, అనిత, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి, నెమ్మారి నుంచి పున్నం వెంకటేశం, లత, దంబోజి వెంకట సారి చిత్రయాల నుంచి, వనస్థలిపురం నుంచి దొన్నల బాలరాజు, హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ వేదవతి అండ్ ఇంకా చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్. చింతా శ్రీనివాస్ ఎక్కడి నుంచి, షాపల్లి నుంచి, ఇక స్రవంతి ఎక్కడి నుంచి అంటే యుఎస్.

అంట యుఎస్ నుంచి పంపించారు ఆన్సర్. అండ్ ఇక దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుంచి, చిలక నారాయణ ఎన్సీఆర్ జనకంపేట నుంచి, మాధవి ఆంజనేయులు ఎక్కడి నుంచి వీళ్ళు, భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ ఇక శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, జక్కనపల్లి నుంచి, అరుణ రాజేందర్. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మణిపూర్. మణిపూర్లో ఆగస్టు 13న పేట్రియాట్స్ డే నిర్వహిస్తారట. ఎందుకంటే ఆంగ్లో మణిపూర్ యుద్దంలో ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు నివాళిగా దేశభక్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారట. ఆ రోజు మొత్తం స్టేట్లో స్కూల్స్కి ఆఫీసులకు కూడా హాలిడే డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్. సో మన స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో అమరవీరులకు నివాళిగా నిర్వహించేదే ఈ పేట్రియాట్స్ డే. అది కూడా మణిపూర్లో జరుపుకుంటారు. మరి ఎంత గొప్ప కదా. సో మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు షో టైమ్ ఆన్ వివిధ్ భారతి 102.8 FM.

మనసుని రిలాక్స్ చేసే పవర్ మ్యూజిక్ ఉంటే మైండ్ని అలా వెనక్కి తీసుకెళ్లే పవర్ ఉంటుంది ఇలాంటి సాంగ్స్కి కదా. ఇలాంటి పాటలు వింటున్నప్పుడంతా కూడా మైండ్ అలా వెనక్కి వెళ్ళిపోతుంది. సో అప్పటి జ్ఞాపకాలను అన్ని మనం రీకలెక్ట్ చేసుకుంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ స్ట్రెస్ బస్టర్స్ లాంటివే ఇలాంటి పాటలు విత్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రీడినా మీరు అడిగేస్తున్నాను. మనకి హైదరాబాద్ అంటేనే టూరిజం కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఎన్నో ప్లేసులు చెప్పేస్తాం, టక్ టక్ టక్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొత్త కూడా యాడ్ అయినాయి, కానీ ఎప్పటి నుంచో హైదరాబాద్ అంటే మనకి ఫస్ట్ టూరిజం ప్లేస్ అంటే గుర్తొచ్చేది గోల్కొండ కోట కదా. సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు? మరోసారి వినండి క్వశ్చన్ ని, సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ఎనర్జెటిక్ సాంగ్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Showtime వింటున్నారు ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి నేను చక్కగా పాటలు వినేస్తున్నారు, ఎనర్జెటిక్ సాంగ్స్ వినేస్తున్నారు. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు అని. చాలా మంది రైటర్స్ పంపించారు, మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. నిజంగా ఆల్మోస్ట్ అందరూ కూడా కనుక్కొని చెప్తున్నారు, లేదంటే తెలిసే ఆల్రెడీ పంపిస్తున్నారు, కానీ టక్క టక్క టక్క ఫాస్ట్గా పంపించేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా అలాగే చదివేస్తాను. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, బాగ్లింగంపల్లి నుంచి చంద్రశేఖర్, హుడాకాల్ నుంచి బుజ్జి, దస్తగిరి సంధ్యా ప్రొదుటూరు నుంచి, ఇక నెమ్మాని నుంచి వెంకటేశం హేమలత, ఉంబడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, చిత్రాల నుంచి దంబోజీ వెంకటాచార్య, శ్రీనివాస్ పీర్జాదిగూడ నుంచి, జగన్పల్లి నుంచి అరుణా రాజేందర్, ప్రగతి నగర్ హైదరాబాద్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి, గీతానగర్ నుంచి చోడవరపు సాయి మన్విత, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత, కర్ణాటక గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, పర్వతపూర్ నుంచి కృష్ణవేణి. మీ ఊరి పేరు బాగుందండి, పర్వతాపూర్, నిజంగా వెరైటీగా ఉంది. వనస్థలపురం నుంచి హరిణి లోకేష్, ఇక నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయిచరణ్, వైష్ణవి. ఇంకా వస్తున్నాయి ఆన్సర్స్, చూద్దాం. ఆల్రెడీ మీ పేరు చదివేశాను కాబట్టి అవసరం లేదు. నందిపేట నుంచి రాకేష్, అలాగే ఇంకా ఎలగండ్ల మార్కండేయ, లక్ష్మి ఎక్కడి నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి, బొమ్మదేని లక్ష్మీనారాయణ అమరగుర్తి నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ కాకతీయ వంశీయుడు ప్రతాపరుద్రరాజు ఈ కోట నిర్మించాడు. ఎప్పుడంటే 14వ శతాబ్దానికి చెందిందనమాట. అప్పుడు జస్ట్ ఒక మట్టి కోట మాత్రమే నిర్మించాడు. ఆ తర్వాత బహమనీ సుల్తానుల చేతులకు వెళ్లినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కుతుబ్షాహి వంశ వ్యవస్థాపకుడు సుల్తాన్ కులి దీనిని భారీ రాతకోటగా అభివృద్ధి చేశాడనమాట. సో అది మన గోల్కొండ కోట వెనుక ఉన్న హిస్టరీ. రైటర్స్ అని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీనికి రిలేటెడ్గానే ఉంటుంది, సో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పుడైతే ఈ పాట వినండి.

మనసుని శృతి చేసే సాహిత్యం ఎంతైనా రాసింది మన మనసు కవి ఆత్రేయ గారు కదా. ఇక కెవి మహాదేవన్ గారి సంగీతం ఆ సాహిత్యం స్థాయిని మరింత పెంచింది. అందుకే ఇవి ఆల్ టైమ్ హిట్ సాంగ్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాలు తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ విధులతో షో టైం టైం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఇందాక మనం గోల్కొండ హిస్టరీ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే గోల్కొండ అనే పదం ఎలా వచ్చింది? గోల్కొండ అనే పదం ఎలా వచ్చింది ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఆన్ ద వే.

0: శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినేసాం. మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, గోల్కొండ అనే పదం ఎలా వచ్చిందని. ఆల్మోస్ట్ అందరు కూడా రటాసరి పంపించారు. మళ్ళీ వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. వరంగల్ పెరుకవాడ నుంచి మల్లికార్జున సులోచన ప్రియాంక, దోనాల బాలరాజు అంకుశాపురం నుంచి, బిహెచ్ఎల్ నల్గొండ నుంచి పానుగంటి రవిగౌడ్, అమరగుర్తి నుంచి బొబిదేని లక్ష్మీనారాయణ, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ, పోతంగల్ నుంచి తోట సంతోష్, సంగీత శ్రవణ్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, మూర్తి మంగమ్మ బెంగళూరు విల్సన్ గార్డెన్ నుంచి, రామ్ మల్కాజ్గిరి నుంచి, అండ్ ఇక హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, కృష్ణ లంగనవ్ ఎక్కడి నుంచి, ఎల్బీ నగర్ నుంచి, అండ్ ఇక ఒకరైతే స్టోరీ కూడా రాసి పంపించేశారు. అనసూయ, చిలుక నారాయణ, యమున, జనకంపేట నిజామాబాద్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, అండ్ ఇక పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల నుంచి. సో ఇంకా చాలామంది పంపిస్తున్నారు. కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్చారి కూడా పంపించారు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ గొల్లకొండ అంటే మేకల కాపుర్ల కొండ అనే తెలుగులోని ఒక పదం నుంచి గోల్కొండ అనే పేరు వచ్చిందని మన చరిత్రకారులు చెప్తున్నారన్నమాట. సో గోల్కొండ అనే పేరుకు సంబంధించిన చరిత్ర ఇది. సో ఒక చిన్న పదం నుంచి ఒక హిస్టారిక్ టూరిజం ప్లేస్ మనకి పరిచయం అయింది. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం పాట వినిపించే టైం లేదు, కానీ స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 2 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2:15 శక్తిశీలితో.
1: హలో డియర్.

లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. రక్షాబంధన్ శుభాకాంక్షలతో ఇవాళ శక్తిశీలి కార్యక్రమాన్ని ఈ పాటతో స్టార్ట్ చేసేద్దామా?

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. ఆల్ఫాబెట్స్ చదువుకునే 6 ఏళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు చేసిందా అమ్మాయి. అసమాన ప్రతిభతో కేవలం 12 ఏళ్లకే అంతర్జాతీయంగా 14 బంగారు పథకాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 16 ఏళ్లకే ఉమెన్ గ్రాండ్ మాస్టర్గా అవతరించి అబ్బురపరిచింది. ఇంతకీ ఎవరి లిటిల్ ఛాంప్ అని ఆలోచిస్తున్నారా? ట్రై టు గెస్, పాట తర్వాత చెప్తాను.

శక్తిశీలి టైం ఆన్ వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం. మరి గెస్ట్ చేశారా ఎవరు? పొన్నేం చెప్పాను, చెస్ క్రీడలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న దివ్యా దేశ్ముఖ్ 2024 ప్రతిష్టాత్మక వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం చేసుకోవడమే కాకుండా గ్రాండ్ మాస్టర్ హోదా కూడా దక్కించుకుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకి ఎంపికైన దివ్యా దేశ్ముఖ్ ఇవాళ మన శక్తిశీలి. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు శక్తిశీలి లిటిల్ చెస్ ఛాంపియన్ దివ్య దేశ్ముఖ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నాగపూర్కు చెందిన దివ్య తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్. అయినా సరే ఇదే ప్రొఫెషన్ ఎంచుకోమని దివ్యని ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ తనకు నచ్చిన కెరీర్ను తీసుకునేలా ప్రోత్సహించారు కూడా. చెస్ పై మక్కువ చూపించిన దివ్యకు అడుగడుగున సపోర్ట్ ఇస్తూ వచ్చారు తన పేరెంట్స్. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం. మరి సమయం 2:30 కావస్తోంది. ఇప్పుడు ఇవాళ శ్రావణ పౌర్ణమి, అలాగే విశ్వ సంస్కృత భాష దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొన్న వారు డాక్టర్ అరవిందరావు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాష విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి, ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. మరిక వినండి ఈ కార్యక్రమాన్ని.
1: ఈరోజు విశ్వ సంస్కృత దినోత్సవం. సంస్కృతానికి ఉండేటువంటి ఆ గొప్పతనం, ఆ మహత్వం ఈ రోజుల్లో తగ్గుతుందని చెప్పని చాలా మంది అనుకుంటున్నారు. కానీ విశ్వవ్యాప్తమైనటువంటి ఈ సంస్కృత భాషకి పరివ్యాప్తి వచ్చిన తర్వాత కొద్ది మందికి అది తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ మరీ విస్తృతంగా ఉందనేటువంటి విషయం భాషాభిమానులకు అందరికీ తెలిసిన విషయమే. ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేసి సంస్కృత భాష పట్ల ఎనలేని అభిమానంతో వారు రీసెర్చ్ చేసి అరవిందరావుగా ఉన్నటువంటి వారు సంస్కృత అరవిందుడిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న డాక్టర్ అరవిందరావు గారు ఒకవైపు, మరొక వైపు

0: ప్రొఫెసర్ శశిరేఖ గారు. వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు. నమస్కారం అరేంద్రరావు గారు.
1: నమస్కారం అండి.
0: నమస్కారం మేడం.
2: నమస్కారం.
0: మీరు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, తెలుగు వాళ్లే కాదు భారతదేశం అంతా కూడా భాషాభిమానులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా సంస్కృత భాషాభిమానులందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ముందుగా భారతీయ భాషల్లో సంస్కృత భాష ఎంత గొప్పది, జనని సమస్త భాషలకు అన్నటువంటి సంస్కృత భాష రాను రాను రాను చాలా అల్పమైనటువంటి స్థితిలోకి వచ్చిందని చెప్పని చాలా మంది అనుకుంటా ఉంటారు. అనల్పమైనటువంటి సంస్కృత భాషకి అల్పమైనటువంటి స్థితి రావడం అనేటువంటిది భరించలేనటువంటి విషయం ఇది. ఈ విషయంలో మరి సంస్కృతాన్ని నేర్చుకోవడం కాదు మనం కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని అందరూ భావిస్తున్నారు. మీరేమంటారు?
2: అసలు సంస్కృతం అనేది వ్యాప్తంలో అంటే వ్యావహారిక భాషలో లేకుండా పోతుంది అన్న కారణం చేత దానికి గుర్తింపు తగ్గింది అనే భ్రాంతిలో ఉన్నారే కానీ సంస్కృత భాష ఎక్కడికి పోలేదు. చక్కగా అన్ని భాషలతో కలిసి ఆడుతూ పాడుతూ తిరుగుతూ విలసిల్లుతోంది. అందుచేత నేను చిన్న శ్లోకంలో చెప్పదలుచుకున్నాను, ఈ వాంగ్మయం అనేది ఏదైతే ప్రపంచం ఉందో ఇదొక నందనోద్యానం. ఈ నందనోద్యానంలో ఆ సురభారతి ఆ వాగ్దేవి శోభిస్తూ ఉంది. ఎలాగా అంటే అన్ని భాషలు జనని అన్నారు. ఇక్కడ నేను ఇంకా కొంచెం సౌహార్దానికి దగ్గరగా తీసుకొచ్చి చెలికత్తెలతో ఆడుతున్నట్టుగా అని నేను రాశాను. గీర్వాణ నందనోద్యాని సురవాణి సుశోభతి సఖీభి బహుభాషాభి క్రీడంతి రససాగరే అని. ఈ విధంగా సంస్కృత భాష ఆచార్య గారు ప్రశ్నించినట్లుగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ భాషల్లో ఏ విధంగా అయితే ఆత్మ అనుస్యూతంగా ఉంటుందో అన్ని భాషల్లోనూ ఆ పదాలు ఉన్నాయి. అయితే కాస్త అపభ్రంశ రూపంలో కావచ్చు లేదా అచ్చంగా కావచ్చు, తత్సమము తద్భవము అన్నారు. అందుచేత సంస్కృతము లేదు అనుకోవడం ఒక భ్రమ. సంస్కృతం ఉంది. అయితే అసలు ఏదైతే మనం పదాలు తెచ్చుకున్నామో తెలుగులో, ఆ పదాలు వాటి మహత్తు అక్కడ మూల భాషలో ఎలా ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఏమన్నా చిన్న చిన్న భ్రాంతులు, అపార్థాలు అంటారు, అర్థాలు మారిపోవడాలు, ఇవి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని ఇది నా అభిప్రాయం అండి.
0: అరవింద్రరావు గారు, మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు, మీకుండేటువంటి స్థితి వేరు, సమయం తక్కువ, ఇవన్నీ ఉన్నా సంస్కృత భాష మీద ఎనలేనటువంటి అభిమానాన్ని సంపాదించి ఈనాటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు, దీనికి కారణం ఏమంటారు చెప్పండి.
1: నేను చాలా పెక్యులర్ పరిస్థితుల్లో అంటే విచిత్రమైన పరిస్థితుల్లో సంస్కృతాన్ని కొంచెం బాగా అభివృద్ధి చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి కొంత సంస్కృతం అనేది కొద్దిగా మా మాతామహల ద్వారా తెలిసినప్పటికి కూడా తర్వాత సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటాం. ఏమిటి, మేము ఉదాహరణకు అనేక రకాలైనటువంటి రిపోర్ట్స్ అవి ఇవన్నీ చదువుతుంటాము. ఆ రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు అరే మనకు మన గురించి, మన సంస్కృతం, మన సిద్ధాంతం గురించి కానీ, మన ఉపనిషత్తుల గురించి కానీ మనకేమీ తెలియదే, మిగతా వాళ్ళకు వాళ్లకు చాలా బాగా తెలుసు కదా వాళ్ల ధర్మాన్ని గురించి, వాళ్ల సంస్కృతిని గురించి అనేటువంటి ఛాలెంజ్ రావడం వల్ల నేను అప్పుడు పుల్లెల రామచంద్రుడు గారి దగ్గరికి వెళ్లి గీతా భాష్యము, ఉపనిషత్తుల భాష్యము ఇట్లాంటివన్నీ కూడా చదువుకుని నేను, శశిరేఖ గారు, మేమందరం కూడా వారి దగ్గర అధ్యయనం చేశాము. ఆ విధంగా సంస్కృతాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అది చేయడం ద్వారా నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను. సంస్కృతం తెలియకుంటే మనకు చాలా విషయాలు మనం కోల్పోతామనేది అప్పుడు నాకు తెలిసింది. సంస్కృతం తెలియకుంటే మనకు అసలు భారతీయ సంస్కృతిని గురించి ఏమీ తెలియనట్లే, అది నా యొక్క కన్విక్షన్. ఆ విధంగా నేను సంస్కృతం పైన అభిరుచి పెంచుకుని ఇప్పటికి కూడా చదువుతుంటానండి.
0: సంస్కృతం ఎవరు చదవాలని మీ ఉద్దేశం?
1: నా ఉద్దేశంలో ముఖ్యంగా మేధావులు అని అనిపించుకునే వాళ్ళందరూ చదవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దాదాపు 300 సంవత్సరాల క్రితం వరకు సంస్కృతం అనేటువంటిది మనకు లింక్ లాంగ్వేజ్గా ఉండేది. ఆ లింక్ లాంగ్వేజ్గా ఉండడం వల్ల సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఈ రోజు ఎలాగైతే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా అప్పుడు 300 సంవత్సరాల క్రితము ఎక్కడో కాశీ నుంచినో ఇంకెక్కడికో కంచికి పోయినటువంటి వాడు కావచ్చు, ఇంకేదో టౌన్ నుంచి ఇంకో టౌన్కి పోయినటువంటి వాడు కావచ్చు, పండితులందరూ కూడా సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు. పోతే ఇప్పుడు తర్వాత ఏమైంది, సంస్కృతం మనకు దూరం కావడం వల్ల సంస్కృత గ్రంథాల్లో ఏమున్నది అనేది మనకు తెలియకుండా అయిపోయింది. సో కాబట్టి అది ఎందుకు, అనేక కారణాల వల్ల, అది మనందరికీ తెలిసిన కారణాలే. సో ఆ కారణాల వల్ల సంస్కృతం మరుగుపడడం వల్ల అసలు సనాతన ధర్మం అంటేనే ఇదిగో ఇలాంటిది, సనాతన ధర్మం అంటేనే క్యాస్టు, సనాతన ధర్మం అంటే ఫలానది, ఇట్లాంటి ఒక నెరేటివ్స్ సమాజంలో రావడం మొదలుపెట్టింది. కాబట్టి వీళ్ళు సొంతంగా చదువుకుంటే దీనిలో తెలుస్తుంది ఏమిటి అనేది తెలుస్తుంది. అనేక ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది చాలా రకాలైనటువంటి విమర్శలు చేస్తుంటారు కదా, ఆ విమర్శలకు సమాధానం అంతా ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఉపనిషత్తుల్లో

0: ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు ఈరోజు శీర్షిక కూడా చాలా మంచి శీర్షిక పెట్టారండి, విశ్వ దృష్టితో ముందుకు అన్నారు, గ్లోబల్ విజన్ అన్నారు. సంస్కృతానికి ఉన్నంత గ్లోబల్ విజన్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దేనికి లేదని మనం ఘంటాపథంగా చెప్పచ్చండి. సో అలాంటిది మనం ఎవరికి తెలియాలంటే మేధావులకు తెలియాలి. ఒక దాదాపు 50-60 సంవత్సరాల క్రితం వరకు మేధావులందరూ కూడా చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి బాగా సంస్కృతం చదివినటువంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏదో సాహిత్యం గురించి ఇట్లా వాటి గురించి రాస్తున్నారు, కానీ మనకు ఎదుర్కొంటున్నటువంటి విమర్శల గురించి ఎవరు రాయడం లేదు. వాటి గురించి దాంట్లో సత్యత్వం సత్యత్వం ఎంత ఉన్నది అనే దాని గురించి రాయడం లేదు. కాబట్టి అంతేకాకుండా మన యంగ్ పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్లకు అంతో ఎంతో తెలియాలండి. సంస్కృతం అంతా గొప్పగా నేర్చుకోకపోయినా వాళ్ల పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే వీళ్ళకు ఇప్పుడు ఈ రోజు పిల్లలకు కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళిన పిల్లలు కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటారు, మీ సంస్కృతిలో ఇలా ఉంది అంటాడు. సో వీడు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడు అనమాట. సో మనము ఇన్ఫీరియారిటీ నుంచి తప్పించుకోవడం కోసము, మనకు కొంచెం ఆత్మవిశ్వాసం రావడం కోసము ఇలాంటివన్నీ, అంతేకాకుండా మనం సంస్కృతం చదవడం లేదు, అనేక పాశ్చాత్య మేధావులు వాళ్ళు చదువుతున్నారండి. పర్టికులర్లీ ఇప్పుడు ఇన్నాళ్ళు జర్మనీలో చదివేటువంటి వాళ్ళు, ఇప్పుడు అమెరికన్ మేధావులు చాలా మంది చదువుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళు రాసిందే నిజం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వెండి డానికర్ అనేగా రాస్తుంది, సంస్కృతం ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సప్రెషన్ అంటుంది. ప్రజలందరినీ కూడా సప్రెస్ చేయడం కోసం సంస్కృతం లాంగ్వేజ్ అని పుట్టించినారు అంటుంది. అరే సంస్కృతంలో ఏముంది మనకు తెలియకుండా ఎంత విశ్వజనీయమైనటువంటి, లేకుంటే విశ్వ దృష్టితో అని చెప్పని అన్నాం కదా, గ్లోబల్ విజన్తో చెప్పినటువంటి ఉపనిషత్తులు, ఈ దీనిలో ఏముంది మనకు తెలియకుండా వాళ్ళు చెప్పింది మనం నమ్మేస్తుంటాము. సో దీనివల్ల మనకేమవుతున్నది, దీనివల్ల మన సమాజంలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వస్తుందండి. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్లలో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ పోవాలన్నా, మన పిల్లలకు మనం సమాధానం చెప్పాలన్నా, ముఖ్యంగా సమాజంలో ఒపీనియన్ మేకర్స్ అనేటువంటి వాళ్ళు సంస్కృతం చదివి తీరాలి, లేక మనం చాలా మందితో చదివించాలని నా అభిప్రాయం.
1: నిజమే మీరు చెప్పింది, చాలా మంది యువతకి సంస్కృతం తెలపాల్సినటువంటిది నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పని. అమ్మ మీరు ఆచార్యులుగా పనిచేశారు కదా, ఈ సంస్కృతంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదలను పండితులకి పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు యువతకు ఎలా పంచగలుగుతాము, ఎలా వాళ్ళకి చేరువ చేయగలుగుతాము?
2: నిజానికి చాలా సులభంగా పంచగలుగుతాము. అసలు సంస్కృతం నేర్చుకోవడం కష్టము అనుకున్న వాళ్ళు ముందుగా గ్రహించాల్సింది ఏమిటంటే, ఒక వాక్యంలో ఏముంటాయి, కర్త కర్మ క్రియ. ఆ కర్త కర్మ రెండూ కూడా నౌన్స్ అంటాం మనం, అంటే శబ్దాలే. కాబట్టి మనకు రాముడు అంటే రాముడే, వనం అంటే వనమే. కాబట్టి రాముడు అనేది సంస్కృతంలో రామ అనే ఉంటుంది, వనం వనమనే ఉంటుంది. గచ్చతి అనే ఒక క్రియాపదం మాత్రమే మనం కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే ఇలాంటి మనం టేబుల్స్ తయారు చేయాలన్నమాట. అంటే మీకు ప్రకృతి ప్రత్యయ విభాగము, ఒక నామవాచకము అండ్ క్రియ, అది ఏర్పాటు చేసినప్పుడు మీరు రాముడు కృష్ణుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అకారాంతాలు ఇకారాంతాలు ఏమీ నేర్చుకోక్కర్లేదు, ఇవన్నీ ఉన్నాయి, వాటికి విభక్తుల రూపాలు ఒకటి చేర్చుకోవాలి. అండ్ క్రియాపదాలు తెలుసుకుంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా సులభం. అంటే ఇదే పద్ధతిలో మేము క్రియాపదాలు కూడా మేము చెప్పాము. మీది మామూలుగా ప్రాక్టికల్గా ఇంటర్మీడియట్లో ఉంది, చెప్పడంలో మీరు అన్నట్టు కొంచెము ఏమన్నా అటు ఇటు లోపాలు ఉండొచ్చు, కానీ మీరు అన్నట్టు వక్త శ్రోతాచ దుర్లభ అన్నట్టుగా మంచి వక్త గనక ఉంటే శ్రోత కూడా దొరుకుతారు. మార్గం ఉందండి, మార్గం లేకపోవడం అనేది లేదు. ఆ భాష మన ఎదురుగ్గానే ఉంది, దాన్ని అందుకోవడంలో అందించడంలో ప్రయత్నం ఇంకా కొంచెం కావాలి. దానికి ఇంతకు ముందున్న మార్గాలను ఇంకా కొంచెం సుగమం అయ్యేట్టుగా చేయాలనేది అది మా మీరన్నట్టు ఆచార్యుల పైన ఉన్న మహత్తర బాధ్యత. అంటే మీరు అధికారులు మా చేత చేయించాలని నేను మా అందరి తరఫున మిమ్మల్ని విన్నవిస్తున్నాను.
1: ఆచార్యులు అంటుంటాం, మీరు అధికారులు అంటుంటాం,
2: అదే కదా. అందుకనే పరస్పరం భావయంతి పరస్పరం, అదే అండి అదే.
1: ఇప్పుడు అరవింద్రావు గారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డిజిటల్ మీడియా అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఇంత ఆధునికత పరివ్యాప్తి చెందినటువంటి స్థితిలో ఆధునిక రంగాల్లో సంస్కృతాన్ని అనుసంధానించడం అనేటువంటిది అవకాశం ఉందంటారా?
0: చాలా మంది చేస్తున్నారండి. మనకు అదృష్టవశాత్తు మనకు టెక్నాలజీ పెరగడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవల వచ్చింది అనుకోండి, అయినా కూడా టెక్నాలజీ పెరగడం వల్ల సోషల్ మీడియాలో అనేకులు చెప్తున్నారు, చాలా మంది వింటున్నారు కూడానండి. అది దీనివల్ల చాలా విషయాలు ప్రజలకు తెలుస్తున్నది, కొంతమంది తెలుసుకుంటున్నారు, అది చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం అండి.
1: నిజమే, కానీ ఈ పరంపరను కాపాడటమా కొనసాగించటమా లేకపోతే చూస్తూ ఊరుకుండటమా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పిన మీ అభిప్రాయం?
0: పరంపర అన్నప్పుడు మనకు సామాన్యంగా ఆచారాలు సంప్రదాయాలు ఇట్లాంటివి గుర్తొస్తాయి కదా, అలా కాకుండా జ్ఞాన పరంపర అన్నారు కదా, జ్ఞాన పరంపర అనేదాన్ని రక్షించి తీరాలండి. మనం రక్షించకపోయినా ప్రపంచంలో ఎవరో ఒకరు రక్షిస్తారు.

0: ఎందుకంటే అది జ్ఞానం అనేటువంటిది, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ట్రూ. ఆ ట్రూత్ అనేటువంటి దానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ప్రొపగాండా అక్కర్లేదు, దాన్ని అందరూ రక్షిస్తారు. ఆ ట్రూత్ ఏమిటంటే, మనకు ఉపనిషత్తుల్లో ఫర్ ఎగ్జాంపుల్ అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలంటే వేదాలు ఉపనిషత్తులే కదండి. దానిలో ఏమిటి వాళ్ళ అప్రోచ్ ఏమిటి, అది ఒక ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ కాదు. దేవుడు అనేవాడు ఇలా ఉన్నాడు, నువ్వు దీన్ని నమ్మి తీరాలి, అట్లాంటి బిలీఫ్ సిస్టమ్ కాదు. అసలు సత్యం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ఈ ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, మొట్టమొదటి హూయామా అనే దాంతో ప్రారంభిస్తుంది. ప్రారంభించి ప్రశ్నలు వేసుకుని వాళ్ళు ఎంత ర్యాడికల్గా చెప్పారంటే, అది ఇప్పుడు ఈ కాలంలో నిజంగా అందరికీ తెలిస్తే చాలా ర్యాడికల్ ఐడియా అది. ఎవరికి మనకు తెలియదు కాబట్టి మనం ఏదో అనుకుంటున్నాం. సో మనకు వాళ్ళు ఏం చెప్తారంటే, విశ్వాన్నంతటిని కూడా మనం శాసిస్తున్నటువంటి ఒకనొక శక్తి అని మనం ఏదో దేవుడు అంటున్నామో, దేవుడు అనేది ఒక వ్యక్తే కాదు, ఒక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దానికి నిర్వచించారు. దానికి అర్థం తెలుగులో సింపుల్గా చెప్పాలంటే, విశ్వాన్నంతటిని వ్యాపించి ఉన్నటువంటి ఒకనొక చైతన్యము అని, విశుద్ధ చైతన్యం. దానికి రూపము లేదు, పేరు లేదు, ఏమి లేదు, ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. అది ఈ విశ్వం రూపంలో కనిపిస్తున్నది, ప్రకటమవుతున్నది, ప్రపంచ రూపంలో ప్రకటమవుతున్నది. అంటే చైతన్యం అనేటువంటిది ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ యాజ్ మ్యాటర్ అనేటువంటి విషయము ఈ రోజు సైంటిస్టులు కూడా దాని గురించే పరిశోధన చేస్తున్నారండి. కాన్షియస్నెస్ అనేది ప్రైమరీనా, మ్యాటర్ ప్రైమరీనా, మ్యాటర్ నుంచి కాన్షియస్నెస్ వస్తుందా లేక కాన్షియస్నెస్ నుంచి మ్యాటర్ వచ్చిందా అనేటువంటి దాని గురించి ఈ రోజు కూడా వాళ్ళు పరిశోధన చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఉపనిషత్తులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు కూడా. అందుకనే మనకు సైన్స్ అండ్ నాన్ డ్యువాలిటీ అనే దాని గురించి మనం చూస్తే కొంతమంది దీంతో ఏకీభవిస్తున్నారు, ఇంకా కొంతమంది డిబేట్ చేస్తున్నారు. ఇది పరిశోధన నడుస్తుంది. కానీ ప్రైమరీ క్వశ్చన్ అసలు ఏమిటి, అసలు విశ్వానికి అంతటి దేవుడు ఉంటూ కానీ ఎక్కడో ఆకాశంలో ఉన్నాడా, ఇవన్నీ మన భావన. మరి మనకు లేదా ఇదంతా అంటే, అంటే లోవర్ లెవెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేశారంటే విచిత్రంగా అన్నిటిని కూడా సమన్వయం చేశారు. మన లోకంలో ఎన్నెన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నెన్నో సంప్రదాయాలు ఉన్నాయి, వైష్ణవము, శైవము, మరొకటి మరొకటి అన్ని కూడా చాలా సంప్రదాయాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా అలౌ చేశారు. అలౌ చేస్తూ పరమసత్యం మాత్రం వేరే ఉందాయా, ఇది అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది, నువ్వు ఏ రూపంలో నువ్వు దేవుణ్ణి ప్రార్థించినా యో యో యామ్ యామ్ తనం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి అని చెప్పని, నువ్వు ఏ రూపంలో భావించినా కూడా ఒకే సత్యమే ఉన్నది, ఒకే హైయెస్ట్ రియాలిటీ ఒకటి ఉన్నది, దాని నుంచినే నీకు రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళన్నింటిని కూడా సమన్వయం చేసి చెప్పారు. సో అందువల్ల మనం వీసీ సో మెనీ డైటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఎందుకు మనకి ఇంతమంది దేవుళ్ళు అంటే మన పిల్లవాళ్ళు అడిగినప్పుడు ఇది చెప్పాలన్నమాట. సో ఇలాంటివి మనకు తెలుస్తుందండి. సో ఈ సోషల్ మీడియా అనేది రావడం వల్ల మనకు చాలా చాలా ఇది వచ్చింది. తర్వాత ఆధునిక వేదాంత శాస్త్ర పండితులు, తర్వాత శాస్త్ర పండితులు వేదాంతమే కాదు మిగతా శాస్త్ర పండితులు కూడా చాలా కృషి చేసి చాలా విషయాలను బయటకు తీస్తున్నారు.
1: అమ్మ, ఇప్పుడు మనది తెలుగు భాష, మలయాళం భాష, తమిళ భాష, అలాగే పంజాబీ భాష, ప్రతి రాష్ట్రంలో కూడా వారి వారి భాషలు ఉన్నాయి. ఈ భారతీయ భాషలు ఎన్ని ఉన్నప్పుడు సంస్కృతం యొక్క ప్రభావం ఏమిటి, సంస్కృతానికి భారతీయ భాషలతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ సంస్కృత భాష మనగలగడాని కోసం చెప్పని ఈ భారతీయ భాషలన్నీ కూడా తోడ్పడతాయా, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఆచార్యులుగా ఉండి మీరు ఏమైనా పంచుకుంటారా?
2: నిజానికి నాకు ఒక 3-4 భాషలతో పరిచయం ఉంది మొత్తం భారతదేశ. కానీ ఒక సంస్కృత పదం మనం తీసుకున్నట్టయితే, మామూలుగా ఒక ప్రకాశము అనే పదము ఏదైతే సంస్కృతంలో ఉందో దాన్నే ప్రకాష్ అంటారండి నార్త్ ఇండియాలో. మామూలుగా మన తమిళంలో కానీ మన ఇక్కడ కానీ మామూలుగా ఏదో ప్రకాశ, కన్నడలో ప్రకాశ అని అంటారు, మరాఠీలో కూడా అలాగే అంటారు. అంటే మనకి భాషలు ఎంత సంబంధం ఉంది అంటే, ఏ పదము తీసుకున్నా కూడా మీరు ఒక భోజనం అనే దానిలో కూడా అది మనకు 2-3 భాషల్లో కామన్గా కనబడుతుంది. అందువల్ల మన వ్యవహారంలో వచ్చే కూడా వాళ్ళ వ్యవహారంలో మనకు కనబడతాయి. అది కాకుండా ఇంకొకటి నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇందాక మీరు టెక్నాలజీని గురించి అడిగినప్పుడు, మన అపారమైన శాస్త్ర సంపదను ఆంగ్ల భాషలో నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను ఏమిటంటే, ఇండియన్ ఫిలాసఫీ అనేది ఉంది. ఇండియన్ ఫిలాసఫీలో మన ఉపనిషత్తులను గురించి ఉంటుంది, కానీ ఉపనిషత్తు వాక్యం అనేది ఉండదు. అంటే మనం కొత్తగా పరిచయం చేయండి అనడం లేదు, ఉన్న విషయం. ఎనిషియంట్ ఇండియన్ పాలిటీ అని ఉంటుంది, మనువును పేర్కొంటారు, కానీ మనువుది ఒక వాక్యం కూడా అందులో ఉట్టంకించరు. ఆర్యభట అనే పేరు తీసుకున్నా, మరొకటి తీసుకున్నా, చాణక్య ఇత్యాది పేర్లన్నీ తప్పకుండా ప్రయోగంలో ఉన్నాయి. యావత్ భారతదేశంలో మనం గనక చూసినట్టయితే ప్రతి చోట ఒక మన ఎయిర్పోర్ట్ గాని మరొకటి గాని నామవాచకాలన్నీ కూడా నామినిక్లేచర్స్ అన్ని సంస్కృతమే. ఒక వాతాయనం అనండి, ఓ శౌచాలయం అనండి, అంటే ఇన్ని పదాలు ఇంతమందికి తెలుసు అన్నమాట. ఇంతమందికి తెలిసింది ఉంది,
1: సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్టుగా శౌచాలయం అని చెప్పని చెప్పారు.
2: కాబట్టి

అసలు శౌచాలయం అన్నప్పుడు నిజంగా దానికి టెక్నికల్ ఒక మీనింగ్ ఉంటుంది, శుభ్రంగా ఉండడం అని. అంటే ఇలాగ మీకు ఒరిజినల్ అది ఏ ఉద్దేశ్యంతో తీసుకున్నారా మహానుభావులు అని మనం కనుక నిజంగా తెలుసుకుంటే

0: మీరు ఇవ్వాల్సినటువంటి విషయం ఈనాటి యువతకు కానీ ఈ తరానికి కానీ కావాల్సింది ఏంటంటే, సంస్కృతం సంస్కృతం కావాలని అంటున్నాం, బాగానే ఉంది, కానీ దేశ రక్షణ విషయంలో కూడా ఈ సంస్కృతం ఏమైనా తోడ్పడుతుందా, ఏమైనా అవసరం ఉందా? మన యొక్క చదువుంటే చాలు కదా, మనం చదువుకున్నది చాలు కదా, మనం బీఏ ఎంఏ వీళ్ళు చదువుకున్నాం ఇదే ఎక్కువైపోయింది కదా అనుకునేటువంటి తరం వచ్చినటువంటి స్థితిలో సంస్కృత భాష ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి అభిప్రాయం మీకుందా? దేశ రక్షణ కదా ఏమైనా తోడ్పడుతుందా?
1: ఇక్కడ దేశ రక్షణ అనే దాని గురించి మనం చూస్తే ఇప్పుడు సమాజంలో చాలా కన్ఫ్యూజన్ ఉందని ఇది వరకు చెప్పాను. ఆ కన్ఫ్యూజన్ ఏ విధంగా అనేదాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే, క్యాస్ట్ అనేటువంటిది ఉన్నది, ఈ సంస్కృతిలో క్యాస్ట్ ఉన్నది అంటారు. కానీ మన గ్రంథాల్లో సంస్కృతంలో మనం ఏ ఋషి గాని ఏ దేవుడు గాని క్యాస్ట్ అనేటువంటివి చెప్పలేదండి. చాలా చాలా ఖచ్చితంగా నేను కొన్ని వ్యాసాలు రాశాను, కొన్ని ఆర్టికల్స్, కొన్ని టాక్స్ కూడా ఇచ్చాను, ఇవన్నీ చేశాను. సో చాలా మందికి ఏమనిపిస్తున్నది, ఇది ఈ ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా అణగదొక్కారు అనేటువంటిది ఉన్నది. సో దానివల్ల ఏమవుతున్నది, ఒక వర్గం పైన హేట్రేడ్ పెరుగుతున్నది. అంతేకాకుండా అసలు ఈ సంస్కృతి పట్లనే వేరే వాళ్ళకి విరక్తి పుట్టి ఈ సంస్కృతి నుంచేనే మనం దూరం వెళ్దాం అనేటువంటిది ఉన్నది. ఈ నెరేటివ్స్ లో నిజముందా లేదా, అసలు ట్రూత్ ఏమిటి అని తెలుసుకోవాలంటే సంస్కృతం చదవాలండి. సమాజం యొక్క అవసరాలను బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయంతే. కేవలం మనకు కృష్ణుడు చెప్పినటువంటిది ఏమిటి, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణాలు ప్రకృతిలో ఉన్నాయండి. ఇది భారతదేశమే కాదు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎక్కడైనా కానీ సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటువంటి వీటికి ట్రూత్ పట్ల నిష్ఠ ఉంటుంది. ట్రూత్ అనేటువంటి సత్యం అనేటువంటిది, అహింస, తర్వాత జ్ఞానం పట్ల నిష్ఠ ఉంటుంది, ఓపెన్ మైండెడ్నెస్ ఉంటుంది, ఆర్జవం అంటాం కదా, దట్ ఈస్ ఓపెన్ మైండెడ్. ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఇంకా కొంతమంది ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఇంకోటి రిసోర్సెస్ తెచ్చేటువంటి వాడు ఉంటాడు, ఇంకోటి కొంచెం కేవలం అందరినీ అసిస్ట్ చేసేటువంటి వాడు ఉంటాడు. ఈ విధంగా నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయంటే, నాలుగు వర్ణాల గురించే చెప్పారు కానీ ఇది ప్రాచీన సమాజంలో ప్రతి పుస్తకంలో ఉంది, ప్రతి సమాజంలో ఉన్నది. దీన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, మనకి బ్రిటిష్ వాళ్ళు మనకు దిస్ ఈస్ క్యాస్ట్ అనేటువంటి దాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు అనేటువంటిది ఒకటి పెట్టారు కదా. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఉండడం వల్ల సమాజంలో చాలా ఫ్రిక్షన్ ఉన్నది. ఇట్లాంటి ఫ్రిక్షన్స్ పోవాలంటే ట్రూత్ అనేటువంటిది తెలియాలండి. సంస్కృతం తెలిస్తే చదువుకుంటే మనకు ట్రూత్ తెలుస్తుంది, సంస్కృతం తెలుసుకోకుంటే మనకు ట్రూత్ తెలియదు. సత్యం ఏముంది మన పుస్తకాల్లో, ఏముంది నిజమేమిటి అనేది తెలియదండి.
0: ఈ ఐకేఎస్ అనేటువంటి విషయం మేడం మీరు కొంచెం దాని గురించి వివరిస్తే మన శ్రోతలకందరికి కూడా అర్థమవుతుంది బాగా.
2: ఈ మధ్య ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఐకేఎస్ అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒకటి ఒక ప్రణాళిక తయారు చేసింది. అది నిజానికి ఒక 10 ఏళ్ల క్రితమే ఒక బీజ రూపంలో ఉండింది. మేము ఒక సెమినార్ అటెండ్ కూడా చేశాము. దానిలో ఏం చేశారు, అసలు చాలా విశ్వరూపంగా తీసుకున్నారు. అంటే చిన్న చిన్నగా వాళ్ళు తీసుకోకుండా మొత్తం అంత వసుధైవ కుటుంబకం అన్న పద్ధతిలో అన్ని అందులో చేర్చారు. అంటే వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఇతరమైనవి, కావ్యాలు అన్నీ కూడా దానిలో కొంచెం బృహత్తరమైన సిలబస్. ఇది మొదటి సోపానం. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, మన ఉస్మానియాలో అకాడమీలో అంతటా కూడా. అయితే ఈ ప్రథమ స్థరం కాబట్టి వాళ్ళు మొత్తంగా ఒకసారి ఇది ఉంది అని తెలియాలనే ఒక ఉద్దేశ్యంతో మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అన్నమాట. ఇది ఇందులో ఇన్ని ఉన్నాయి, ముందు ఆ 40-50 వాటి టైటిల్స్ చూస్తేనే ఓహో ఇన్ని ఉన్నాయా అంటే, అసలు సంస్కృతంలో ఇంత వైవిధ్యమైనటువంటి జ్ఞానం లభిస్తోందా అనేది తెలియజెప్పడానికి చేశారు. దీనికి ఒక బ్యాచ్ సిద్ధమైపోయింది, 2 సెమిస్టర్లే 3వ సెమిస్టర్లో ఉంది. ఇప్పుడు ఏమైందంటే పుంఖాను పుంఖాలుగా ఎవరైతే ఎందుకు నేర్చుకోవాలి అని కాకుండా మేము తప్పకుండా నేర్చుకోవాలని ఇప్పుడు మన అకాడమీలోనే 100 మంది వచ్చేసారు. అండ్ అందులోనూ కూడా అందరూ మేధావులే. ఇప్పుడు అరవింద్రావు గారు చెప్పింది అక్షరాల మేధావులు చదువుకోవాలి అని మీరు ఏదైతే అన్నారో, మేధావులే దీనికి ముందుకొచ్చారు. అంటే ఒక ఇంజనీర్స్, ఒక ఆడిట్ ఆఫీసర్ అలాంటి వాళ్ళు వచ్చారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది నిజంగానే అంటే శనాయి మెల్లిమెల్లిగా దాని యొక్క ఇంకా అవాంతర విభాగాలు కూడా చేసి చెప్తే కనుక చాలా అద్భుతంగా నడుస్తుంది అనేది, అది చాలా గొప్ప ప్రయత్నం అండి.
0: సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ ఆధునికత ఉండదు, ఆధునికత దృష్టిలో పోయే వాళ్ళకి సంప్రదాయం పట్టించుకోరు అనేటువంటిది అందరూ అనుకుంటా ఉంటారు. ఇవాళ మనం సంప్రదాయంలో ఉంటూ ఒక విశ్వదృష్టి ఉండాలి అనేటువంటి అభిప్రాయం మీద మనం ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మీరు దానికి కావాల్సినటువంటిది ఒక 2 వాక్యాలు చెప్తే మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా ముగించడానికి ముందుకెళ్దాము. మీరు చెప్పండి.
2: సంప్రదాయంలో భారతస్య ప్రతిష్ఠే ద్వే అని చెప్పినట్టుగా సంస్కృతం సంస్కృతి స్తథ అని సంప్రదాయంలో ఒకనొక సంస్కృతి అలా వస్తూ ఉంటుంది. ఆ సంస్కృతిని ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంగానే మనుస్మృతిలో చెప్తారు, ఎస్మిన్ దేశే ఆచారహ అంటాడు. కాబట్టి ఆచారాలను కలగాపులగం చేయాల్సిన అవసరం

0: లేకుండా ఏ ప్రాంతానికి ఏ దానికి చెందిన వాళ్ళు వాళ్ల యొక్క ఆ సంప్రదాయమైనటువంటిది చూసుకుంటూ ఆధునికతలో ఆధునికత్వం అంటే ఆలోచనల్లో ఆధునికత్వం ఉండొచ్చు. ఆ వేషధారణలో కూడా మనకి ఎప్పుడు రిస్ట్రిక్షన్ లేదు, దానికి అన్ని పద్ధతులు, సంస్కృతి అనేదే దాన్ని వివరిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఒక సమమైన దృక్పథంతో అంటే మనకొస్తున్న సంప్రదాయం పాతది అనుకోకుండా సనాతనం అనేదైతే ఒక పదం చెప్తుందో సదాతనము ఎప్పుడూ ఉండేది కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకుంటే ముందుకు సాగితే బాగుంటుందని అండి.
1: మీరేమంటారు ఈ విషయంలో?
2: ఇప్పుడు ముఖ్యంగా మనం పరంపర సంప్రదాయం అన్నప్పుడు రెండు విషయాలు ఉంటండి. ఒకటి ఉపనిషత్తులు ఇట్లాంటి వాటిలో చెప్పినటువంటి తత్వము జ్ఞానము, అది ఎప్పటికీ మారదు. సంప్రదాయం అన్నప్పుడు ఆచారాలు, ఇదిగో పెళ్లిలో ఇలా ఆచారం చేస్తున్నాం, ఇంకో సమయంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, లేకుంటే కుటుంబం ఈ విధంగా ఉంటుంది, ఉమ్మడి కుటుంబము వేరు వేరు, ఇట్లా రకరకాలవన్నీ ఉంటాయి కదా. సో వీటిలో ఆచారాలు మారే అవకాశం ఉందండి, ఎందుకంటే టెక్నాలజీ మెరుగుతున్నది, సమాజంలో ఫ్యామిలీ స్ట్రక్చర్ మారుతున్నది. ఇప్పుడు పిల్లలు అందరూ తల్లిదండ్రులు ఒకటే చోట ఉండడంలే, మనం అందరం కూడా తెల్లవారుజామునే లేచి సంధ్యావందనాలు పూజలు చేసే అవకాశాలు లేవు. సో ఇట్లా రకరకాలుగా మారుతున్నది. సో ధర్మము అనేటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని కొన్ని ఆచారాల గురించి ముఖ్యంగా ధర్మశాస్త్రాల్లో రాశారు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి కాలాన్ని బట్టి తర్వాత కొంచెం సోషల్ చేంజెస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో అది కొంచెం మార్పులు ఉంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచారాన్ని మనం ఇప్పుడు కూడా పాటించాలి అంటే కుదరదు. ఇప్పుడు ఆచారాలు మారుతుంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. కానీ ట్రూత్ ఎప్పటికీ మారదు. కాబట్టి ఆ ట్రూత్ అనేదాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుని ఆచారాలు కొంచెం అంతో ఇంతో రిలాక్సేషన్ ఉన్నా కూడా మనం ధర్మం నిలుస్తుందని నా అభిప్రాయం.
1: మంచి విషయాలు చెప్పారు మీరు ఇరువురు కూడా. శశిరేఖ గారికి, అరవిందరావు గారికి నమస్కరిస్తూ, మన సంప్రదాయం చాలా గొప్పది, మన సంప్రదాయంలో ఉంటూనే విశ్వదృష్టి కూడా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో మనం ఇవాళ మాట్లాడుకోవడం అనేటువంటిది యువతకు ఎంతో గొప్పనైనటువంటి సందేశాన్ని అందించిన వాళ్ళు అయ్యాం. ప్రపంచంలో కావాల్సినటువంటిది విశ్వదృష్టి ఉండాలి, అలాగే మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రెండింటిపైన కూడా సమత్వం వచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు కావలసినటువంటి సందేశాన్ని అందించి యువతకి ఈ మార్గంలో నడవడానికి కావలసినటువంటి మాటలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు.
2: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
3: శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు గారు, ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ గారు, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి గారు, ఐఏఎస్, తెలంగాణ రాష్ట పూర్వ ప్రభుత్వ సలహాదారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ. ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఆకాశవాణి సమయం 3:02 దాటింది. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
4: జో హమారే ఆస్ పాస్ హీ హోతే హై వో భీ హమే ఖుష్ కర్ దేతే హై. అబ్ జైసే సావన్ కా మహీనా హై తో రిమ్ఝిమ్ బరస్తీ ఫుహారే యే హమే ఖుష్ కర్ దేతీ హై. ఔర్ ఆ రహా హై రక్షా బంధన్ కా త్యోహార్, ఇసీ దౌరాన్ బహుత్ సారీ బచ్పన్ కీ యాదో మే హమ్ ఖో జాతే హై ఔర్ ఇన్హీ యాదో మే హమారే చెహరే పర్ ఏక్ హల్కీ సీ ముస్కాన్ ఆ జాతీ హై. తో హమారీ సఖియో కే ఖుషీ కే కారణ్ క్యా హై జాన్తే హై ఉన్హీ సే. బహుత్ బహుత్ స్వాగత్ హై హలో సహేలీ మే హమారీ సభీ సఖియో కా, సభీ సహేలియో కా. స్వీకార్ కీజియే ఆప్కీ దోస్త్ చంచల్ వర్మా కా నమస్కార్ ఔర్ ఝట్పట్ హమే కాల్ లగాయియే. తో యే లీజియే ఆజ్ కా పెహలా కాల్ సున్తే హై కిన్ సఖీ నే హమే కియా హై. హలో సహేలీ.
5: హలో సహేలీ.
4: నమస్తే సఖీ, బతాయే ఆప్కా నామ్ బతాయే ఔర్ యే బతాయే కీ ఆప్ కహాన్ సే జుడీ హై హమారే సాథ్.
5: మ్యామ్ జీ మేరా నామ్ దర్శనా కుమారీ హై, హమ్ పంజాబ్ సే డిస్ట్రిక్ట్ హుషియార్పుర హర్సే మానసర్ సే బోల్ రహే హై.
4: అచ్చా జీ, तो पंजाब का मौसम इस समय कैसा है?
5: गर्मी बहुत है मैडम जी, बहुत ज्यादा गर्मी पड़ रही है.
4: क्यों, बारिश नहीं है वहाँ पर?
5: नाम ही नहीं ले रही.
4: तो बारिश ना होने से जो उमस है और गर्मी है वो बहुत ज्यादा है.
5: बहुत ज्यादा मैडम जी.
4: अच्छा दक्षिणा जी, अपने बारे में कुछ बताइए कि आप क्या करती हैं?
5: मैडम जी मैं घर का काम भी करती हूँ और दुकान पे भी काम करती हूँ.
4: तो दुकान पर जो काम करती हैं वो किस तरह का काम होता है आपका?
5: मैडम जी दुकान पे हम शूज बेचते हैं.
4: शूज बेचते हैं.
5: हाँ जी.
4: आपके अलावा कोई और भी होता है दुकान पर मदद के लिए, जैसे आपके बच्चे हैं या पति हैं?
5: हाँ जी पति है हमारा, दो भी साथ ही रहता है.
4: अच्छा और ये बताइए कि आज आपने फोन किया है तो अपनी पसंद का कौन सा गीत आप सुनना चाहती हैं?
5: हम सुनना चाहते हैं मैडम जी मेरा साया फिल्म का.
4: मेरा साया फिल्म का कौन सा गीत सुनवाए आपको?
5: झुमका गिरा रे बरेली के बाजार में.
4: आपको सुनवाते हैं आपकी पसंद का मेरा साया फिल्म का ये गीत.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. అన్నవరం చిత్రం కోసం మనో గంగా పాడిన పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం రమణ గోగులా.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా తమ్ముడు చిత్రం కోసం రమణ గోగుల బృందం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రమణ గోగుల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం అంతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఆర్డి బురమన్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: శ్రోతలు, చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా జీవన రాగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన రాజశ్రీ, సంగీతం సత్యం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్జ్ పై మై ప్రసారం చిత్రసీమలో. ఇప్పుడు విందాం అనుకోకుండా ఒకరోజు చిత్రం కోసం స్మిత పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నిన్ని ఆ చిత్రాన్ని.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: చిత్రసీమలో తర్వాత పాటగా విందా. వాలి చిత్రం కోసం హరిహరన్, శ్రీనివాస్, సవిత పాడిన పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం దేవ.
4: December 30th, 1865. October 28th, 1886. The statue of Liberty.
5: December 7th, 1903.
6: January 1st, 1920.
7: September 16th.

0: ఒకరోజు మౌతర్ నేను ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసని చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్ కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్ కని చూశాను, తన్ని చూశాను. మౌతార్ కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్ కని ఎందుకు అని కిస్ చేశాను.

0: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు, చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం అపరిచితుడు చిత్రం కోసం కేకే సుజాత పాడిన పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం హరీష్ జయరాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం వరుడు చిత్రం కోసం. సోనూ నిగమ్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో చివరగా మీరు వినబోతున్న పాట అసెంబ్లీ రౌడీ చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాట. పాట రచన జాలాది, సంగీతం కెవి మహాదేవన్.

0: చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:10. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్దతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం లబ్దిదారులకు కేటాయించారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్కు సమీపంలో ఉండడం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్దతులతో అన్వేషణను వేగవంతం చేయాలని సూచించారు. ఆశాజనక ఫలితాలు వచ్చిన వెంటనే తదుపరి దశ కోసం ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని, దేవదుర్గలో సింగరేణి సైట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎండీని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో 250 మంది బీసీ 100 మంది ఈబీసీ విద్యార్థులు కలిపి మొత్తం 350 మందిని ఎంపిక చేయనున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలని, వయసు 35 ఏళ్లు మించకూడదని, గ్రాడ్యుయేషన్లో 60% మార్కులతో పాటు జీఆర్ఈ, టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్ స్కోర్లు తప్పనిసరి అని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్దతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కులమతాలు రాజకీయాలకు అతీతంగా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకే ఇళ్లను అందజేస్తున్నామని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాజెక్ట్ కింద మొత్తం 100,000 ఇళ్లను మంజూరు చేశామని, తొలిదశలో 20 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి చాటి చెప్పిన ఈ విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గదని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజ్ఞానంద విజయం యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలు తమ సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా పరిష్కరించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈరోజు వనపర్తి జిల్లా పానగల్లో నిర్వహించిన గ్రామసభలో మంత్రి పాల్గొని, గత 2.5 సంవత్సరాలుగా మండల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు సమర్పించిన ఫిర్యాదులను, అర్జీలను సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సమస్యలు, రోగుల ఫిర్యాదులపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూతో మాట్లాడి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసగా 3వ సారి రాఖీ కట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రికి, వారి మనవడికి రాఖీ కడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిపై రాష్టంలోని ఆడపడుచులందరి దీవెనలో ఉండాలని, తెలంగాణను మరింత అభివృద్ది పథంలో నడిపించేందుకు ఆయనకు శక్తియుక్తులు కలగాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు, ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ పండుగ ప్రతీక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని చైతన్యపురిలో బండి సంజయ్కి ఆయన సోదరి శైలజ రాఖీ కట్టారు. రాష్ట వ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాల పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు.

0: మహిళా సంఘాలకు ఉపాధి, శిక్షణ, వ్యాపార అభివృద్ది, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు 110 కోట్ల రూపాయలతో సెర్ప్ ఆధ్వర్యంలో వీటిని నిర్మిస్తున్నారు. ఈ భవనాల్లో సమావేశ మందిరాలు, శిక్షణా కేంద్రాలు, వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం సింగరేణి నుంచి 20,000 కోట్ల రూపాయలు దారి మళ్లించగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బకాయిల దోపిడీ 55,000 కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. కార్మికుల బాధలు తెలియాలంటే ముఖ్యమంత్రి గనిలోకి దిగి బొగ్గు మోయాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణికి 1.95 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు చేకూరాయని, నైని కోల్ బ్లాక్, తాడిచెర్ల, కోయగూడెం బ్లాక్ 3 వంటి అంశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపారని పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి భక్తులు అనారోగ్యంతో, పసిప్రాయంతో ఉన్న కోడలు సమర్పించవద్దని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. గోశాలలో ఇటీవల 5 కోడలు మృతి చెందిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ,
1: ఇక్కడికి తీసుకొచ్చేటువంటి కోడల్ను, నిజ కోడల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో, తీసుకొచ్చే సందర్భంలో చిన్న వాహనాల్లో తీసుకొచ్చేసి కాళ్లు చేతులు కట్టేసి అనారోగ్యంగా ఉన్న వాటిని, పాలు మరవనివి, చిన్న పిల్లల్ని, అట్లాంటివి తీసుకురావడం జరుగుతుంది. గోశాల దగ్గర తీసుకొస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వాటిని కూడా తీసుకురావద్దని మరొకసారి చెప్తున్నాము. 2 సంవత్సరాలకు పైబడిన కోడల్ని తీసుకొచ్చినట్టయితే తల్లిపాలు మరవడమే కాకుండా ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడతాయి.
0: ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026, ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2026కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను రాష్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఆగస్టు 29న పంపిణీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రకటించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సంబంధిత హెడ్ మాస్టర్ల నుంచి నేరుగా పొందవచ్చని పేర్కొన్నారు. వచ్చే 7 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రత పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. చేయూత పథకం కింద కొత్త సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి కోరారు. ఈ రోజు కొత్త పింఛన్లకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. చేయూత పింఛన్ల పథకం 2026 పోస్టర్, బ్యానర్, కరపత్రాలను ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పాండు ఆవిష్కరించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఈరోజు నిర్వహించగా ఆది శ్రీనివాస్ లబ్దిదారులకు నూతన వస్తాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలోని చిల్డ్రన్ హోం విద్యార్థులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద కొనసాగుతున్న నీటి ట్యాంక్, పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగికి వేతనం 7 ఏళ్లకి పైగా ఆలస్యంగా చెల్లించడంతో ఫామ్ 16 అందక ఆదాయపు పన్ను శాఖ నోటీసులు వచ్చాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసును మానవ హక్కుల కమిషన్ విచారించింది. సర్వీసు రికార్డుల బదిలీలో జాప్యంపై ఇంజనీర్ ఇన్ చీఫ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ల నిర్లక్ష్యాన్ని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఎత్తిచూపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:20 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05

తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో వానాకాలం అపరాల పంటల సాగులో యాజమాన్య పద్ధతులు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యా కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త ఎం చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 నుండి 11:00 అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 దేశభక్తి గీతం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వర్జ్యం నాటిక ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు.

10 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12 గంటల 40 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 25 నిమిషాలు దాటి 12 సెకండ్లు. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.

0: పచ్చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్.

0: కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142.

సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 6:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: తల్లి.
1: శ్రోతలు, ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు ప్రకటనలు విందాం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు విందాం ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతం.
3: మంత్రాలస్తే మంత్రగాడు మషైపోతాడా, మనుషులచే

0: ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఇప్పుడు విందాం ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతం.
3: ముత్యాల ముగ్గులు వేసే ఓ

0: శ్రోతలు ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు ప్రకటన విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
0: ఇప్పుడు విందాం ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతం.
5: పచ్చనీ

0: శ్రోతలు ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడొక ప్రకటన విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: ఇప్పుడు విందాం ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతం.

0: శ్రోతలు ఇంతవరకు ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. ముందుగా ఓ ప్రకటన విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
4: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ 376 సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 376 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

0: టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. గరిష్టంగా కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 300 ఖాళీలను, ఈసీఈ విభాగంలో 26 ఖాళీలను, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంఎస్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగి ఉండాలి. విద్యార్హతలు, గేట్ స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ recruitment.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ September 30, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 389 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫైర్ సర్వీసెస్, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇంకా తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా, ఐటీఐ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు September 7, 2026 నాటికి మేనేజర్ పోస్టులకైతే 32 ఏళ్లకు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకైతే 27 ఏళ్లకు మించకుండా ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. ఫైర్ సర్వీసెస్ లో మేనేజర్ పోస్టుకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aai.aero/en/careers/recruitment అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ September 7, 2026. మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అస్సాం రైఫిల్స్ లో మెడికల్ ఆఫీసర్ క్యాడర్ పోస్టుల భర్తీకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మెడికల్ ఆఫీసర్ 115, సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 5, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 162 ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలు మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, అబ్స్టెట్రిక్స్, అనెస్థీషియా, రేడియాలజీ, ఆప్థాల్మాలజీ ఇంకా తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్బిలో ఉత్తీర్ణులై ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ recruitment.itbpolice.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఏలేమిలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలో జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో

0: కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాశ్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠ్మండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాద్సా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే ఆప్ 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార

0: ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పీఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 23 సెకన్లు. ఇప్పుడు విందాం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: మిశ్రమంలో, వానాకాలం అపరాల పంటల సాగులో యాజమాన్య పద్ధతులు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త ఎం చిరంజీవి. కార్యక్రమం వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు విందాం వానాకాలం అపరాల పంటల సాగులో యాజమాన్య పద్ధతులు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం చిరంజీవి.
5: వర్షాకాలం ప్రారంభమైంది. ఈ వర్షాకాలంలో వివిధ పంటలు ఏ విధంగా సాగు చేస్తారో అపరాల పంటలను కూడా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వానాకాలంలో ఎటువంటి అపరాల పంటలు వేస్తే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు, వానాకాలంలో సాగు అయ్యేటువంటి అపరాల పంటలు ఏంటి, దాంట్లో ఎటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాలి అనేటువంటి తదితర విషయాలను గురించి వివరించడానికి గాను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: ముందుగా ఈ ప్రస్తుతం వానాకాలంలో పంటల పరిస్థితి, అపరాల సాగుకు ఎటువంటి అవకాశాలు ఉంటాయంటారు?
6: ప్రస్తుతం మనం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈసారి తొలకరి ముందుగా రావడం జరిగింది. ఋతుపవనాలు ఏమాత్రం ఆలస్యం కాకుండా సరైన సమయానికి మన రాష్ట్రానికి చేరుకున్నాయి. కానీ వర్షాల పరిస్థితి చూస్తే ఆ తర్వాత వర్షాలు కొంత మందకొడిగా పడడం జరుగుతుంది. చాలా చోట్ల వర్షాల కోసం రైతులు చాలా బాధతో చూస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం. ముఖ్యంగా చాలా ప్రాంతాలలో పత్తి వేసి తర్వాత తడి అందక పత్తి విత్తనాలు ఎండిపోవడం, పంట డ్యామేజ్ జరుగుతున్నదన్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. అయితే మనకు ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా గానీ తొలకరిలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత మాత్రమే ఏ పంటనైనా విత్తుకోవాలి. అది పత్తి కావచ్చు, కంది, పెసర, మినుము లాంటి పంటలు కావచ్చు, లేదంటే ఇంకే రకమైన పంటలైనా కూడా, నూనె దినుసు పంటలు కావచ్చు, పప్పు దినుసుల పంటలు కావచ్చు, లేదంటే ఈ పత్తి లాంటి వాణిజ్య పంటలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏవైనా కూడా కనీసము వర్షపాతం 60 మిల్లీమీటర్లు అంటే 2 దుక్కుల వర్షం పడ్డ తర్వాత, భూమి బాగా నానిన తర్వాత మాత్రమే మనం విత్తనాలు వేసుకోవాలని చెప్తున్నాం. కానీ ఇప్పుడు తడిపొడి పదంలో మనం విత్తనాలు పెట్టుకున్నాం. ఓవైపు పంట మొలకలు చనిపోతున్నాయి, ఇంకోవైపు అదను వెళ్ళిపోతుంది అన్న బాధ కూడా రైతుల్లో గమనిస్తూ ఉన్నాం. అయితే అపరాల పంటల విషయానికి వస్తే మనకు చాలా మంచి సమయం ఉంది ఇంకా పంటలు విత్తుకోవడానికి. మనకు జూలై 15 వరకు కంది కావచ్చు, పెసర, మినుము ఇలాంటి పంటలను వేసుకోవచ్చు. కాబట్టి అదనేమి మించిపోలేదు. కాబట్టి రైతు సోదరులు మళ్ళీ ఇమ్మీడియట్ గా ఒక వర్షం పడగానే పరిగెత్తద్దు. ఈసారి కూడా మంచిగా పెద్ద వర్షం పడ్డ తర్వాత దుక్కి భూమి బాగా నానిన తర్వాత మాత్రమే విత్తడానికి ముందంజకు వెయ్యాలి, అంతేగాని తొందరపడకూడదు.
5: అపరాల పంటల యొక్క మార్కెట్ గాని, దీని యొక్క డిమాండ్ అవకాశాలు గాని ఎలా ఉంటాయంటారు?
6: ఇప్పుడు ప్రస్తుతము అపరాల పంటల్లో ముఖ్యంగా పెసర, ముఖ్యంగా కంది, మినుము పంటలకు విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్కు తగ్గట్టు ముఖ్యంగా కందిలో గాని మినుములో గాని పంట ఉత్పత్తి డిమాండ్ తగ్గట్టు లేదు. ఎందుకంటే ఇంతకుముందు కంది మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సుమారుగా 7 నుంచి 8 లక్షల ఎకరాల్లో సాగేది. కానీ గత సంవత్సరం చూసుకున్నట్లయితే 4.7-4.8 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమై ఉండిపోయింది. ఈ రకంగా ఒకవైపు విస్తీర్ణం తగ్గడం, ఒకవైపు

0: పంటకు బాగా డిమాండ్ ఉండడం వల్ల గత సంవత్సరం చూసుకున్నట్లయితే మార్కెట్ రేట్లు మద్దతు ధర 7,000 ఉంటే మార్కెట్లో రైతుకు లభించిన ధర 9,500 రూపాయలు. అంటే మద్దతు ధర కంటే సుమారుగా 2 నుంచి 2,500 కింటాకు అధిక ధర పలకడం అన్నది వీటి యొక్క డిమాండ్ ను మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ మినుము పంట మీద కూడా బాగా డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంది, మినుము మీద ఎక్కువ మొత్తంలో శ్రద్ధ చూపుతున్నాయి. కాబట్టి ఈ 2 పంటలకు కూడా మంచి అవకాశాలున్నాయి. వీటితో పాటు పెసర పంటకు కూడా మంచి అవకాశం ఉంది. మునుపటిలా మద్దతు ధరలు నామమాత్రం కాకుండా సుమారుగా 8,000 నుంచి 8,500 వరకు పెసర మినుముకు రావడం అనేది మనం స్వాగతించాల్సిన అంశం. కాబట్టి మార్కెట్లో కంది, పెసర, మినుములకు పంటలకు మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు అపరాల సాగు వైపు కూడా వాళ్ళ పంటల సరిలలో ఒక భాగంగా ఇంక్లూడ్ ఉంచుకొని అధిక లాభాలు పొందవచ్చు.
1: అంటే ఈ విధంగా మనకు అవకాశాలు గాని డిమాండ్ గాని ఈ విధంగా ఉంది. అయితే ఈ ఖరీఫ్ లో కంది పంట వేసేటప్పుడు ఎటువంటి కంది రకాలు మనకు అనుకూలంగా ఉంటాయి, ఎటువంటి కంది రకాల వల్ల అంటే ఎక్కువ దిగుబడి అనేటువంటిది ఆర్జించవచ్చు అంటారు?
0: కందిలో రకాల గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ మనం చూడాల్సిన అంశం, మనం మనకున్న నేల ఏంటి? నల్లరేగడి నేలలా, మధ్యస్థ బరువైన నేలలా, లేదంటే ఎర్రచెలక నేలలా, ఏ నేలలు ఉన్నాయనేది ప్రధానమైన అంశం. తర్వాత మన ప్రాంతంలో కురుస్తున్న వర్షపాతం, సాధారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు సుమారుగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదవుతూ వస్తుంది. కాబట్టి మనకు మహబూబ్ నగర్ గాని, రంగారెడ్డి, వికారాబాద్ లాంటి పరిస్థితులు ఉండవు కాబట్టి, అటువంటి కరువు పరిస్థితులు ఉండవు కాబట్టి ఇక్కడ కూడా మంచి రకాలను ఆయా వర్షపాతాన్ని చూసుకొని మనం ఎంచుకోవాలి. అలాగే నేలతో పాటు మనకు నీటి సౌకర్యం ఉందా లేదా, అదొకటి. రెండవది, మనం ఏ పంటల్లో ఈ పంట తీసేసిన తర్వాత వేరే పంట త్వరగా పోదామని అనుకుంటే ఏ పంట ఏ రకాలు ఎంచుకోవాలి. ఇట్లా అన్ని అంశాలను బేరీ తీసుకుని మాత్రమే కందిలో రకాలను ఎంపిక చేసుకోవాలి. రెండవది, కందిలో రకాలను ఎంపిక చేసుకున్నప్పుడు ఆ రకాలు ముఖ్యంగా ప్రధానమైన సమస్య అయిన ఎండు తెగును తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబట్టి అన్ని రకాలు కూడా ఎండు తెగులను తట్టుకుంటాయి. అలా రకాల ఎంపిక చూసుకున్నప్పుడు వర్షపాతము, నేల స్వభావాన్ని బట్టి తీసుకున్నప్పుడు మధ్య స్వల్పకాలిక రకాలన్నది ఈ మధ్య కాలంలో వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడడం జరిగింది. మధ్య స్వల్పకాలిక రకాలంటే December 15 లేదా December 20 కల్లా పంట చేతికొస్తుంటది. 155 నుంచి 160 రోజుల పంట కాలం. ఈ రకాలలో చూసుకున్నట్లయితే వరంగల్ కంది 1 WRGE 97, తెలంగాణ కంది 1 WRGE 93, తెలంగాణ కంది 2 WRGE 121, ఇటువంటి రకాలను ఎంచుకోవచ్చు. ఈ రకాలను మధ్య స్వల్పకాలిక రకాలు అంటారు. December 15 కల్లా పంట చేతికొస్తుంది. ఇది తీసేసిన తర్వాత మనం కూరగాయల పంటలు గాని, లేదంటే వేరుశనగ గాని, లేదంటే నువ్వుల పంట లాంటి పంటలకు వేసుకోవచ్చు. ఇంతకు ముందు ఎలా ఉండేది, కంది రకాలు చూసుకున్నట్లయితే మనం జూన్ జూలైలో వేసుకుంటే అది ఎప్పుడో ఫిబ్రవరికి కోతకు వచ్చేది. సమ్మర్ లో మనకి ఎలాంటి అవకాశం వదిలేది కాదు కంది పంట. కానీ ఇప్పుడు మధ్య స్వల్పకాలిక రకాలు చేసుకోవడం వల్ల December 15 కల్లా పంట కోతకు వస్తుంది, వేరే రకాలు ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ రకాల కోసం వరంగల్ పరిశోధన స్థానాన్ని సంప్రదించి మేలైన విత్తనాన్ని రైతు సోదరులు తీసుకోవచ్చు. వీటితో పాటు, లేదు మాకు కందిలోనే అధిక దిగుబడి కావాలి, కంది రేటు బాగుంది, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే WRGE 255 వరంగల్ కంది 2 అనే రకం అధిక దిగుబడినిచ్చి ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకునే ఈ రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇలా మన నేల స్వభావాన్ని బట్టి, వర్షపాతాన్ని బట్టి మనం రకాలను ఎంపిక చేసుకోవాలి.
1: అంటే ఇప్పుడు ఈ కంది అనేటువంటిది వర్షాకాలంలో ఈ రకాలనేటువంటివి పెడుతున్నారు. మరి ఈ వర్షాకాలంలో అధిక దిగుబడిని ఇచ్చేటువంటి పెసర గాని, మినుము గాని ఎటువంటి రకాలనేటువంటివి పెట్టుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు అంటారు?
0: అయితే మనకు పెసర పంట చూసుకున్నట్టే ప్రధానంగా మిరప పంట ముందు వేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, రైతులు కొన్ని వాణిజ్య పంటలు మానేసి మొక్కజొన్నకు అధిక ధర ఉందని చెప్పి మొదటి దశలో పెసర వేసి ఖరీఫ్ లో తర్వాత మొక్కజొన్న పంటకు వెళ్తున్నారు. అలా వివిధ పంటల్లో ముందస్తుగా స్వల్పకాలిక అపరాల పంటలు సాగు చేసుకోవడం ద్వారా భూసారాన్ని పెంచుకుంటున్నారు. అలాగే తర్వాత పంటలు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పుడు గనక వానాకాలం చూసుకున్నట్లయితే పెసరలో WGG 42, యాదాద్రి అనే రకాన్ని గాని, ఏకశిల WGG 37 గాని, లేదంటే మధుర పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన MGG 385 అనే రకం గాని, MGG 295 అనే రకం గాని, ఈ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. PU 31 అనే ఒకే రకం ఎక్కువ మొత్తంలో సాగు అవుతూ వస్తుండేది, పల్లాకు తెగులను తట్టుకునే రకం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు మంచి రకాలు వచ్చినాయి. MBG 1070 అనే రకం మధుర పరిశోధన సాంచి విడుదల కాబడింది. అలాగే TBG 104 అనే రకం గాని, లేదంటే GBG 1 అనే రకం గాని, ఇటువంటి

0: రకాలన్నీ కూడా ఎంచుకోవచ్చు. మామూలుగా పెసర పంటలో చూసుకున్నట్లయితే WGG 42 50 నుంచి 60 రోజుల్లో చేతికొస్తుంది పంట. అలాగే WGG 37 గాని, MGG 295 గాని, MGG 385 గాని ఇవన్నీ కూడా 75 రోజుల పంట కాలం, 75 నుంచి 80 రోజులు. ఇలా మనకు ఉన్న అవకాశాలను బట్టి మనం తర్వాత ఏ పంటకు వెళ్తాము, ఎక్కడ వేస్తున్నాము ఈ పంటను అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనము రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనం పల్లాగు తెగులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే కొద్దిగా మనకి ఎలాంటి సమస్యలు రావు. దానికోసం పెసర్లు అయితే WGG 42, తర్వాత MGG 385 లాంటి రకాలు ఎంచుకోవచ్చు పల్లాకు తెగులు తట్టుకునే రకాలు. ఇక మినుములు అయితే TBG 104, GBG 1, PU 31, MBG 10, 70 ఇవన్నీ కూడా పల్లాకు తెగులు తట్టుకునే రకాలు. ఇట్లా ఈ రకాలను తట్టుకునే రకాలను ఎంచుకొని చేసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ అపరాల పంట సాగుకు అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఏంటి, ముఖ్యంగా ఏ ఏ నేలలు అనేటువంటివి అనుకూలంగా పనిచేస్తాయంటారు అధిక దిగుబడి రావడానికి?
0: అపరాల పంటలకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని నేలలు అనుకూలమే, కానీ ఎక్కడైతే మనకు చౌడు సమస్య ఉన్న ప్రాంతాల్లో, చౌడు సమస్య ఉన్న ప్రాంతాల్లో అపరాలు సాగు చేయడానికి అనుకూలమైనవి కాదు. అన్ని సారవంతమైన నేలలు అపరాలు సాగు చేసుకోవడానికి అనుకూలము. అయితే ముఖ్యంగా మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న నేలలు మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే నీరు నిలబడి ఉంటే మాత్రం అపరాల పంట మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా డ్రైనేజ్ అంటే అధిక వర్షాల మూలంగా వచ్చే వరద నీరు ఎప్పటికప్పుడు చేను బయటకి వెళ్లిపోయేటట్టు గొడ్డు కాలువలు చేసుకోవాలి, వరద నీరు నిలబడకుండా చూసుకోవాలి. పల్లె ప్రాంతాలలో మనము అపరాల పంటలు సాగు చేయడానికి అంత అనుకూలం కావు, కానీ నీరు పోయే సౌకర్యం ఉన్న సారవంతమైన అన్ని నేలల్లో అపరాలను సాగు చేసుకోవచ్చు.
1: అంటే ఈ విధంగా ఈ నేలలలో సాగు చేసుకుంటే అధిక దిగుబడి అనేటువంటిది సాధించవచ్చు. ఈ విత్తనాలు అనేటువంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, ఆ విత్తన శుద్ధి అనేటువంటిది ఎలా చేసుకోవాలంటారు?
0: ఈ విత్తనాల కోసం వరంగల్ పరిశోధన స్థానంలో అయితే కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, పెసర మినుము అయితే మధుర పరిశోధన స్థానంలో అందుబాటులో ఉన్నాయి. ఈ పరిశోధన స్థానంలోతో పాటు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఉంది, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ NSC అంటారు, నేషనల్ సీడ్ కార్పొరేషన్, వీటిలలో కూడా మనం ఆ సంస్థ నుంచి ధృవీకరించబడిన విత్తనాన్ని సేకరించుకోవాలి. కందిలో అయితే మనము ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. తర్వాత 200 గ్రాముల రైజోబియం ఎకరా విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. వీటితోని ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇంకా పెసర మినుము అయితే కీటకనాశినితోని ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే పెసర మినుములను 1 కిలో పెసర లేదా మినుము విత్తనానికి 5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ గాని, 5 మిల్లీలీటర్ల థయామీథాక్సాన్ గాని కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం ఎంతైనా మంచి మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంట తొలి దశలో రసం పీల్చే పురుగులు వస్తే ఆ రసం పీల్చే పురుగు నుంచి కాపాడుకునేందుకు ఇది ఎంతైనా అవసరం. వీటికి కూడా కీటకనాశినితో చేసిన తర్వాత రైజోబియం కల్చర్తోని అంటే 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను 6 కిలోల విత్తనానికి పట్టించి విత్తి అధిక లాభాలు పొందొచ్చు.
1: అంటే ఈ అపరాల పంటల్లో మనకు విత్తన శుద్ధితో పాటు మనకు పోషక యాజమాన్య పద్ధతులు కూడా పాటించాలి. ఆ విధంగా పాటించినట్లయితేనే దిగుబడి వస్తుందంటారు. మరి ఎటువంటి పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు?
0: అయితే ఈ కంది కావచ్చు, పెసర కావచ్చు, మినుము కావచ్చు, ఇవన్నీ కూడా అపరాల పంటలు. వీటి వేర్లలో వేరుబుడిపలు ఉండడం వల్ల వాతావరణంలో ఉన్న నత్రజని స్థిరీకరించి భూమిలో నిల్వ ఉంచి మనకు భూమి యొక్క పోషక లభ్యతను పెంచుతాయి, తర్వాత పంటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అపరాల పంటల్లో కూడా కొద్దిపాటి పోషక యాజమాన్యాలు పాటించి దిగుబడులు కూడా పొందవచ్చు. దానికోసం ఏంటంటే బాగా మాగిన పశువుల ఎరువు, 2 టన్నుల పశువుల ఎరువు ఎకరానికి వెదజల్లేటట్టు చూసుకోవాలి. తర్వాత పంట చివరి దిక్కులో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసుకోవాలి. తర్వాత పంట ఎప్పుడన్నా బిట్టకొచ్చింది, మామూలుగా మనకు అపరాల పంటలన్నీ కూడా వర్షాధారంగా పండే పంటలు కాబట్టి ఎప్పుడన్నా బిట్టకొచ్చినప్పుడు మల్టీకే 19 19 19 అని నీటిలో కరిగే పోషక ద్రావణాన్ని 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేయాలి. ఇవన్నీ పంటల్లో కూడా చూసుకోవాలి. ముఖ్యంగా పూత కాత దశలో ఈ మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనకు దిగుబడులు పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలింది.
1: ఈ విధంగా మనము పోషక యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. అయితే ఈ అపరాల పంటల్లో ముఖ్యంగా కలుపు సమస్య అనేటువంటిది ఉంటుంది. మరి ఈ కలుపు యాజమాన్యాన్ని ఏ విధంగా మనం అరికట్టవచ్చు అంటారు?
0: కలుపు అనేది కూడా ప్రధానమైన సమస్య. కలుపులో మనకు చూసుకున్నట్లయితే పంట తొలి దశలో పెసర మినుములు అయితే మొదటి 30 రోజుల వరకు, 25 నుంచి 30 రోజుల వరకు కలుపు లేకుండా సమర్థవంతంగా నివారించుకోవాలి. కందిలో అయితే మనకు మొదటి 60-75 రోజుల పాటు మనం ఇలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. దీనికి గాను ఈ పంటలు విత్తిన 36 గంటల లోపు భూమిలో

0: తేమ ఉన్నప్పుడు పెండి మిథాలిన్ అనే కలుపు మందును 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్క నాము తేలిన తర్వాత, మొలకెత్తిన తర్వాత ఈ మందు కొట్టకూడదు. తర్వాత విత్తిన 20 రోజుల తర్వాత, 18-20 రోజుల తర్వాత కలుపు లేత ఆకు దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును పైపాటుగా భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే పంట తర్వాతి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు. తర్వాత అంతర కృషి కూడా చేసుకోవడం ద్వారా పెసరలో కావచ్చు, మినుములో కావచ్చు, అలాగే కందిలో కూడా అంతర కృషి చేయడం ద్వారా కూడా కలుపును నివారించుకోవడంతో పాటు మొక్క బాగా ఎదిగేందుకు దోహదపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలను గుర్తుంచుకొని కలుపు యాజమాన్య పద్ధతులు చేపట్టాలి.
1: మనకు ఈ అపరాలలో వచ్చేటువంటి వివిధ వ్యాధులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ పురుగుల వల్ల ఎక్కువగా వ్యాధులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. మరి ఈ అపరాల పంటల్లో తీసుకోవాల్సినటువంటి పురుగుల యాజమాన్యం అంటే ఏంటో మా రైతుల కోసం వివరించండి.
0: సో చివరిగా అన్ని యాజమాన్య పద్ధతుల పాటు కీటక తెగుల యాజమాన్య పద్ధతులు చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ పెసర మినుము చూసుకున్నట్లయితే దానిలో ప్రధానంగా వచ్చే అంశం ఏంటంటే పల్లాకు తెగులు. ఈ పల్లాకు తెగులను రాకుండా నివారించుకోవాలంటే పల్లాకు తెగులను తట్టుకునే రకాలు వేసుకోవాలి. దేశంగా జొన్న లేదా మొక్కజొన్న మేరిసాల వరుసలు వేసుకోవాలి. తర్వాత ట్రాపులు పెట్టుకోవాలి. ఈ పల్లాకు తెగులు ముఖ్యంగా మనకు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి తెల్లదోమను నివారించే మందులైన డైఫెన్థ్రాన్ లాంటి లేదంటే ట్రైజోఫాస్ ఎస్టాంపిడ్ లాంటి మందులను మార్చి పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనము పసుపు వర్ణంలో ఉన్న జిగురు అట్టలు పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా మనము తెల్లదోమ నివారించుకొని వైరస్ తెగును కూడా నివారించుకోవచ్చు. ఇక కంది విషయానికి వస్తే కంది ముఖ్యంగా 3 తెగులు వస్తుంటాయి. ఒకటేమో అంటే మనకు ఎండు తెగులు, ఇది పూత కాతక ముందు వచ్చే తెగులు. వీటిని తట్టుకునే రకాలు ఉన్నాయి. కాబట్టి తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతర్కృషి చేసేటప్పుడు కూడా పశువుల ఎరువును ట్రైకోడర్మాను కలిపి అంతర్కృషి చేసిన సాలలో వేసుకోవాలి. కలా మొదలలో మెటలాక్జిల్ 2 గ్రాములు లీటర్ నీటికి మొక్క మొదలు దడిచేటప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఈ వీటి రెండింటితో పాటు ముఖ్యమైనది గొడ్డు మోతు తెగులు అని ఇంకొకటి వస్తుంది. ఈ గొడ్డు మోతు తెగులు అనేది ఇచ్చిన 45-50 రోజులప్పుడు వెటబుల్ సల్ఫర్ నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మీద పైపాటుగా జాగ్రత్తగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గొడ్డు మోతు తెగులను వ్యాప్తి చేసే నల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు కీటకాల యాజమాన్యం. కీటకాలు అంటే కంది, పెసర, మినుము అన్ని పంటల్లో కూడా పూత దశలో వచ్చే ప్రధానమైన సమస్య మారక మచ్చల పురుగు. దీని నివారణ కోసం గాను మనము మొగ్గ దశలోనే 28-35 రోజుల మధ్యలో మనకు మొగ్గకు వస్తుంది కాబట్టి పూతకు వస్తుంది కాబట్టి మొగ్గ పూత దశలో వేపస్ నూనె సంబంధించిన కీటకనాశిని పిచికారీ చేసుకోవాలి. తర్వాత పురుగు ఉధృతిని బట్టి ఇమామెక్టిన్ బెంజేట్ గాని, క్లోరాంట్రినిప్రోల్ గాని, లేదంటే ఫేమ్ ఫ్లూ బెండమైడ్ గాని ఇవన్నీ కూడా మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా కాయదలచు పురుగు నివారించుకోవచ్చు. వీటితో పాటు పక్షి స్థావరాలు పెట్టుకోవడం ద్వారా కూడా పక్షులు వచ్చి గుడ్డును గాని ఆ పురుగును గాని తినిపోతాయి. కాబట్టి ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి మనకు సమగ్ర కీటక తెగుల యాజమాన్య పద్ధతులు పాటించి అపరాలలో అధిక దిగుబడులు పొందవచ్చు.
1: వానాకాలంలో సాగయ్యేటువంటి అపరాల పంటల్లో ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ఏంటి, ఏ విధంగా మనం పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి తదితర విషయాలను గురించి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మా స్టూడియోకు విచ్చేసి మీ యొక్క సలహాలు సూచనలు తెలిపినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు వానాకాలం అపరాల పంటల సాగులో యాజమాన్య పద్ధతులు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ ఎం చిరంజీవి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

ఈనాటి పంట పొలాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: హైదరాబాద్ కేంద్ర సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ పథకం. ఈ అంశం గురించి అలెప్ హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి గారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025 స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ

0: బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఆర్ఓసి రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా టైర్ 2, టైర్ 3 రీజియన్స్ అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనిసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనిసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
0: సో ముఖ్యంగా ఈ జెనిసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ టైర్ 2, టైర్ 3 రీజియన్స్ అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాలు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి టీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మెయిటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్ అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి POC స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావలసిన పర్చేజ్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు, సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేజ్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, EIR 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్, ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2

0: టైత్రి రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం. స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహో మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది.

ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అనేటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ

0: మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైం ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకొని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవ్వడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు విందాం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మనోరంజన్లో తొలిపాటగా విందాం చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన సాహితి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ, ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, రేవంత్ కుమార్, శ్రీనివాస్, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మ వీరందరి కోసం ఈ పాట.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. బతుకమ్మ చిత్రం కోసం గాయత్రి పాడిన పాట, పాట రచన డాక్టర్ అందశ్రీ, సంగీతం టి ప్రభాకర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామం నుండి ఇప్పలపల్లి గౌతమి, సుజాత, విజయ, కళావతి, ప్రమీల, జయ, హరిప్రియ, లక్ష్మి, అనిత, శోభ, మమత, రమాదేవి, దుర్గమ్మ, అమృత, అరుణ, ఎల్లమ్మ, పోచమ్మ, రవలి, వీరందరి కోసం పాట వేయగలరు అని కోరుతున్నారు. మరి పాట విందామా? బతుకమ్మ చిత్రం నుండి ఈ పాట.

0: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కొత్త శ్రోతల కోసం ఒకసారి చిరునామా చెప్తున్నానండి. మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, వరంగల్. పిన్కోడ్ 506009. ఈ అడ్రస్కి పోస్ట్ కార్డు పైన లెటర్ రాసి మీరు కోరుకున్న శ్రోతల పేర్లు, మీరు కోరుకున్న పాట వినవచ్చు. ఇప్పుడు ఒక ప్రకటన విందా.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మనోరంజన్లో ఇప్పుడు విందా. గుడుంబా శంకర్ చిత్రం కోసం ఎస్పి చరణ్, సుజాత పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజ్ నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్యలోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం ఈ పాట వినండి. గుడుంబా శంకర్ చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన మహిర, మచ్చిక సుదర్శన్, చంద్రకళ, అనుముల ఆదిరెడ్డి, పుష్ప, మాకు గోరింటాకు సినిమా నుండి అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనే పాట వినిపించండి అని కోరుతున్నారు. వీరి కోసం గోరింటాకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, పాట రచన అభినయ శ్రీనివాస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. వినండి వీరందరి కోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. మేడం ఆడపడుచులందరికీ మీ కూడా శుభాకాంక్షలండి. నాకు ఈ సందర్భంగా డ్రైవర్ రాముడు సినిమాలో ఏమని వర్ణించను అనే పాట కావాలి అని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు. వీరి కోసం డ్రైవర్ రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన ఆరుద్ర, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం రాజా మూవీ నుండి సాంగ్ ప్లే చేయండి అంటూ చింత శ్రీనివాస్ షాపల్లి విలేజ్ జఫర్గఢ్ మండలం జన్గాం జిల్లా నుండి కోరుతున్నారు. వీరి కోసం రాజా సినిమా నుండి చిత్ర పాడిన పాట, పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందా జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట. పాట రచన ఏఎం రత్నం మరియు శివగణేష్. ఈ పాటకు సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, బల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం. మనోరంజని ఆకాశవాణి వరంగల్ కేంద్రం వారికి మా నమస్కారం అండి. మీకు నమస్కారం అండి. పాతాల భైరవి చిత్రం నుండి పాట వినిపించమంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, రేణుక, రేణుకాదేవి, భోగరవి, రేష్మ, రియాన్స్, లక్కీ వీరందరి కోసం పాతాల భైరవి చిత్రం నుండి ఘంటసాల పీలీల పాడిన పాట, పాట రచన పింగళి, సంగీతం ఘంటసాల

మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాను.

0: ఉన్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మనోరంజన్లు తర్వాత పాటగా విందాం. వర్షం చిత్రం కోసం ఎస్పి చరణ్, సుమంగళి పాడిన పాట, పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. ఇంకా ఇదే పాట కోసం కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదిని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, నల్లాల శంకరి, పెరిక కొమరయ్య, కద్రేసమ్మయ్య, ఉప్పుల భాగ్యమ్మ, బరిగే గట్టన్న, వీరందరి కోసం ఈ పాట వినండి. వర్షం చిత్రం నుండి ఈ పాట.

మనోరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మధుర గీతాల్లో తర్వాత పాటగా విందా. వసంత సేన చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, పాట రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం చెంచులక్ష్మి చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట. పాట రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై మా ఈ ప్రసారం. మధుర గీతాలు ఇప్పుడు విందాం. ఆడబ్రతుకు చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట, పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం పెండ్యాల.

మధురగీతాల్లో తర్వాత పాటగా విందా. మేఘ సందేశం చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, పాట రచన కృష్ణశాస్త్రి, సంగీతం రమేష్ నాయుడు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మై ప్రసారం. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం భాగ్యచక్రం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన పింగళి, సంగీతం పెండ్యాల.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల బృందం పాడిన పాట. పాట రచన కొసరాజు, సంగీతం కేవీ మహాదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా మంచి మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, పాట రచన ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: అని మోగిపై తన్మయ మధువులు గోలమని ఓర చూపులు చూడక ముందే ఒళ్ళు ఎందుకు.
1: శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా ముద్దమందారం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మై ప్రసారం మధుర గీతాల్లో ఇప్పుడు విందాం దేవదాసు చిత్రం కోసం. ఉడుత సరోజిని కె జమునారాణి పాడిన పాట, పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం సిఆర్ సుబ్బరామన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం ముత్యాల ముగ్గు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట. పాట రచన గుంటూరు శేషేంద్ర శర్మ, సంగీతం కెవి మహదేవన్.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM 103.5 MHz పై మా ఈ ప్రసారం మధుర గీతాల్లో.

ఇప్పుడు విందాం అమరశిల్పి జక్కన్న చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. పాట రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాల్లో చివరగా మీరు వింటున్న ఆ పాట స్వప్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ

మధుర గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 11 గంటలు దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈ మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎంఎన్ 105.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.